ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 25 రోజు. క్రీస్తకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 16 తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58.45 అయింది. సముద్రంలో అలలు ఆగవు, జీవితంలో సమస్యలు ఆగవు, నేర్చుకోవాల్సింది ఒకటే, ఈదడం అని అన్నారు గౌతమ బుద్ధుడు. శ్రోతలకు శుభోదయం.

సన్నతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రీ ఆరేపల్లి స్నేహ స్వరూప్ సమర్పించిన సుభాషితం వింటారు.

0: దేవుడు ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, మహిమస్వరూపి, శాంతిస్వరూపి, నీతిస్వరూపి. మనిషి దేవుణ్ణి ప్రేమించాలి, మరినిత్యముగా తన పొరుగువారిని కూడా ప్రేమించాలి. ప్రపంచ దేశాల కరుణామయి మదర్ తెరీసా దేవుని ప్రేమతో దీనులను ప్రేమించింది. మరణఛాయలో ఉన్న వారిని తన గుండెలకు హద్దుకొని తల్లిలా లాలించింది, తండ్రిలా సంరక్షించింది. మనిషి జీవితము ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటిది. కనుక బ్రతికి ఉండగానే మదర్ తెరీసాలా పొరుగువానికి మేలు చెయ్యాలి. ప్రతి మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము నెడల 80 సంవత్సరములు అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. నీ జీవితములో ప్రతి సంవత్సరమును దేవుడు నీకు దయాకిరీటముగా అనుగ్రహించుచున్నాడు. దేవునిలా నీ పొరుగువారిని ఆదుకునుట ఎంతో ఘననీయము, పరలోకపు మార్గానికి సుగమనము. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములతో వర్ధిల్లుచుండగానే నీ పొరుగువారిని ప్రేమించు, దేవునిని ఘనపర్చు. ప్రేమాస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇటు రీతిగా ఉపమానము చెప్పుచున్నాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కెను. వారు అతనిని బట్టలు తొలుచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిసిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రావన ఇల్లుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ల ఇంటివాని వద్ద అతన్ని తీసుకుని అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్లవానికిచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదిలని అతనితో చెప్పి పోయెను. యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానములో యాజకుడు లేవీయుడు ప్రజలలో ఘనమైన వారు కాని వారి హృదయములు ఘనహీనమైనవి. సమరీయుడు ప్రజలలో అల్పుడైనప్పటికీ తన హృదయములో ఉన్న దేవుని ప్రేమతో దొంగల చేతిలో ప్రాణాపాయములో ఉన్న పొరుగువారిని పరామర్శించాడు, సంరక్షించాడు. బీదలను దీనులను దేశములో ఉండక మానరనియు, పేదలను కనికరించువారు దేవునికి అప్పిచ్చువారనియు బైబిలు వాక్యములు సెలవిచ్చుచుండగా, నీ పొరుగువారు ఆకలి గుంటే భోజనము పెట్టుము, దప్పికి గుంటే దాహం ఇమ్ము, దిగంబరి అయింటే బట్టలు ఇమ్ము, రోగి అయింటే పరామర్శించుము. ఇటు రీతిగా ఇరుకులలోనూ ఇబ్బందుల్లోనూ నీ పొరుగువారిని ప్రేమించి సేవ చేసినట్లయితే దేవునికి చేసినట్లే, అప్పుడు పరలోకమందున్న దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. నీవు ఆపదకాలమందు దేవునికి మొరపెట్టగా నీ మొర దేవుడు ఆలకిస్తాడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడే ఉండునుగాక.
1: స్నేహస్వరూప్ అందించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: వర్షాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రత వ్యాధికారక సూక్ష్మజీవులు పెరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. వ్యాధికారక జీవుల సాంద్రత వాతావరణంలో ఎక్కువగా ఉండి వ్యాధి తీవ్రత పెరుగుతుంది. కలుషితమైన వర్షపు నీరు అనేక చోట్ల నిల్వ ఉండి వ్యాధివాహక పరాన్నజీవులైన ఈగలు, దోమలు, పేళ్లు, నత్తలు అభివృద్ధి చెందడానికి ఆవాసాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ వాహకాలు త్వరితగతిన అభివృద్ధి చెంది అనేకమైన రోగాలను ఒక పశువు నుండి వేరొక పశువుకు సంక్రమి

0: వర్తింపజేస్తాయి. ఈ సమయంలో తేమ శాతం ఎక్కువగా ఉండి శిలీంధ్రాలు పెరుగుదలకు ఎంతో దోహదపడుతుంది. పశువులు బురద నీళ్లలో మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో సంచరించినప్పుడు వాటి గిట్టెలకు శిలీంధ్ర సంబంధిత వ్యాధులు కలుగుతాయి. ఈ తేమ వల్ల పశువుల దాణా బూజు పడుతుంది. ఈ మేతను పశువులు తిన్నప్పుడు మేతలోని శిలీంధ్రాల ద్వారా విష పదార్థాల వలన పశువులు కాలేయ సంబంధమైన వ్యాధులకు లోనై వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. తొలకరిలో సాధారణంగా పశువులు జీవాల్లో వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తాయి. గొంతువాపు వ్యాధి, జబ్బవాపు, కుందేటి వెర్రి, దొమ్మ వ్యాధి, నిమోనియా వ్యాధి, చిటుక వ్యాధి, నీలినాలుక వ్యాధి, కార్జపు జలగ వ్యాధి, ఇలా కొన్ని రకాలైన వ్యాధులు జీవాల్లో సోకే అవకాశం ఉంది. తొలకరికి ముందు పశు సంవర్ధక శాఖ వారు తెలిపిన విధంగా ప్రభుత్వ సంస్థలు సరఫరా చేసే టీకాలను పశువులకు ఖచ్చితంగా వేయించాలి. టీకాలు వేయించడం వలన చాలా వ్యాధులను అరికట్టవచ్చు. తద్వారా మన సమయాన్ని, డబ్బుని కూడా ఆదా చేసుకోవచ్చు. వ్యాధికారక సూక్ష్మజీవులు ఒక చోట నుండి ఇంకో చోటికి మోసుకువెళ్లే వాహకాలైన ఈగలు, దోమలు, నత్తలు మొదలైన వాటి సంఖ్యను తగ్గించవచ్చు. పశువుల షెడ్లు గాలి వెలుతురు ధారాళంగా ఉండే విధంగా నిర్మించటం వలన వేడి యొక్క స్థాయిని తగ్గించవచ్చు. షెడ్ వాతావరణంలో మార్పులు రావటం వలన వ్యాధికారక సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా వ్యాధులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి పశువులకు సరైన గృహ వసతి కల్పించటం ఎంతో అవసరం. షెడ్ లోపల సమయానుసారంగా పశువుల మలమూత్రాలను, మిగిలిపోయిన మేతను తొలగించాలి. లేకపోతే ఇవి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాధి వాహకాల పెరుగుదలకు దోహదపడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తీసివేసి షెడ్డును పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్ నుండి తొలగించిన పేడను గోబర్ గ్యాస్ ప్లాంట్లో గానీ, కంపోస్ట్ తయారీ గానీ సరైన విధానంలో ఉపయోగించి వ్యాధికారక సూక్ష్మజీవులను నాశనం చేయవచ్చు. షెడ్డును క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయాలి. వారానికి ఒక్కసారి శుభ్రం చేస్తే వ్యాధికారక సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టవచ్చు. పశువుల పాకల పరిసరాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూడాలి. ఇలా చేయటం వలన వ్యాధి వాహకాల సంఖ్యను తగ్గించవచ్చు. పశువులను పాకల్లో కట్టి మేపితే చాలా వరకు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. పచ్చిక బయళ్ళకి మేత వేయడానికి వదిలితే అవి గడ్డితో పాటు గడ్డిపై ఉన్న పరాన్న జీవుల గుడ్లను, లార్వాలను కూడా తీసుకుంటాయి. దీనివల్ల పశువుల్లో అంతరపరాన్న జీవుల బెడద ఎక్కువవుతుంది. పశువులు బరువును కోల్పోయి వివిధ రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. వాటి ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. పశువులను బయటకు మేత కొరకు వదిలేటప్పుడు నట్టల నివారణ మందులు తాగిస్తే చాలా వరకు పరాన్న జీవుల బెడద నుండి పశువులను కాపాడుకోవచ్చు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: వర్షాకాలంలో జీవ సంరక్షణ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం. రచన ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం బీకేజీ త్యాగరాజు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయి సాహితీ కార్యక్రమంలో శ్రీమతి మరింగంటి పద్మావతి గారి స్వీయ కవితలు వింటారు. 7:45 లలిత గీతాలు, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి.

విద్యా ఉద్యోగ సమాచారం 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. శ్రోతలు చేయవలసిన ఫోన్ నంబర్ చెప్తాను. 08744 ఎస్టేట్ కోడ్, 295038, మరొక నెంబరు 295039. 9:30 ఏకచిత్రగానం, 10:00 నుంచి చిత్రగీతలు వినవచ్చు.

ఇక మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కొత్తగూడెం మోడల్ స్కూల్ మేదర్బస్తి విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 వృద్ధుల్లో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 కిన్నెరల హరిశ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 3:00 నాటకం ప్రసారమవుతుంది, 4:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతుల వార్తలు, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీతం, 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 8 గంటల 45 నిమిషాలకు సమాచార చంద, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు, 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్టంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు: రాష్టపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన

0: పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్టపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని, ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంగీకారం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్టంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని, ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మగౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మగౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం.
0: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్టంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: 2019 ఫిబ్రవరి 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ఫస్ట్ రిలీజ్ చేస్తే మరి మ్యాచింగ్ ఫ్రీట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ కిమిట గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు మీది వారి వెంటనే దాన్ని కేంద్ర తక్కాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత ప్రాజెక్టులో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పారు. మన ఇంటర్నెట్ ప్రభుత్వం మనల్ని పడుతూ రాగానే మాకు టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్ర మొత్తంలో 183 మున్సిపాలిటీస్
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలో లోక్ భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తేనెటి వేదను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంట్ సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు బొగ్గు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్ లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్య ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ ఈ శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన

0: అటవీశాఖ జరగడానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌతులచ్చన జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతులచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతులచ్చన్న 2006 ఏప్రిల్ 19వ తేదీన విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట స్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు, బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాంధీనగరంలో నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ లో భాగంగా నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. తొలిదశలో కృష్ణాజిల్లాలో 18-19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో 20-21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్టంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. देशेन ह्यः 80तमः स्वातन्त्र्य दिवसः आचरितः. अस्मिन् अवसरे प्रधानमन्त्री नरेन्द्रमोदी रक्तदुर्गस्य प्राचीरात् राष्ट्रियध्वजम् आरोहितवान् तथा अनेकाः महत्वपूर्णाः घोषणाः कृतवान्. राष्ट्रं सम्बोधयन् प्रधानमन्त्री कथितवान् यत् विगतेषु 12 वर्षेषु देशस्य कोटिशः नागरिकाः स्वसंकल्पेन, समर्पणेन च देशं नूतनासु उन्नतिषु नेतुं सर्वसम्भवं प्रयत्नम् अकुर्वन्. प्रधानमन्त्री सबलं प्रतिपादितवान् यत् बृहन् स्वप्नाः, दृढतराः संकल्पाश्च राष्ट्रस्य प्रयत्नानां समग्रं स्तरं सामर्थ्यं च वर्धयन्ति.
3: कोई भी राष्ट्र तब महान बनता है जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है. बड़े सप

0: हमारी सोच को विस्तार देते हैं। हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है।
1: विकसित भारताय यूनां महिलानां च सशक्तीकरणे बलं दत्त्वा प्रधानमंत्री नरेन्द्र मोदी विभिन्नानां लोकसेवा परीक्षाणां कृते निर्धन मध्यम वर्गीय परिवाराणां युवभ्यः निःशुल्कं अन्तर्जाल माध्यमेन प्रशिक्षणं प्रदातुं घोषणां कृतवान्। सः इदमपि घोषितवान् यत् प्रशासनेन आगामि एकवर्षे एककोटि युवभ्यः एआई इति कृत्रिम बुद्धिमत्ता कौशलस्य प्रशिक्षणं प्रदातुं निर्णयः कृतः। केन्द्रीय सहकारिता मंत्री अमित शाहः अद्य राजस्थानस्य अलवर नगरे स्थिते अलवर सरस दुग्ध परिसरे नूतनस्य दुग्ध संयंत्रस्य आधारशिलां स्थापयिष्यति। सहकारिता मंत्रालयेन संसूचितं यत् अस्मिन् अवसरे अन्तर्जालीय माध्यमेन शिलान्यासः क्रियते तथा राजस्थानस्य 17 जनपदेषु 260,000,000,000 रूप्यकाणां विभिन्न विकास परियोजनानां उद्घाटनमपि अन्तर्जालीय माध्यमेनैव करिष्यते। एतदतिरिक्तं आजीविकोत्सवस्य अन्तर्गतं नव नियुक्तेभ्यः 15,000+ कर्मिभ्यः नियुक्तिपत्राणि अपि वितरिष्यन्ते। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्यारभ्य तमिलनाडु राज्यस्य द्विदिवसीय यात्रायां भविष्यति। यात्रावधौ असौ चेन्नई चेंगलपट्टु तिरुवरूर तंजावूर नगरेषु विविधेषु शैक्षणिकेषु स्मारकेषु साहित्यिकेषु च कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य श्रीराधाकृष्णन् चेंगलपट्टु नगरे एसएमआर विज्ञान प्रौद्योगिकी संस्थायाः 22वें दीक्षांत समारोहे भागं ग्रहीष्यति। सः चेन्नई नगरे नागालैंड मणिपुर पश्चिम बंगाल राज्यानां पूर्व राज्यपालस्य प्रथम पुण्यतिथेः कार्यक्रमे अपि भागं ग्रहीष्यति। ततः परं उपराष्ट्रपतिः चेन्नई नगरे इकोज ऑफ अ नेशनलिस्ट माइंड इति पुस्तकस्य विमोचन कार्यक्रमे अपि भागं ग्रहीष्यति। दिल्ली प्रशासनेन दिल्ली परिवहन निगमस्य बसयानेषु महिला यात्रिणां कृते प्रचलितायाः कागद निर्मित पाटल चटिका व्यवस्थायाः अवधि अस्य मासस्य 31 दिनांक पर्यन्तं विस्तृतः अस्ति। परिवहन विभागस्य आदेशानुसारं निःशुल्क बस यात्रायै महिलाः डीटीसी अथ दिल्ली क्लस्टर इत्येतयोः बस यानेषु कागद निर्मित पाटल चटिकायाः उपयोगं निरन्तरं कर्तुं शक्नुवन्ति। प्रथमवारं आयोजिता सूर्यपथ त्रिरंग वैश्विक यात्रा ह्यः सम्पन्ना। इयं यात्रा पश्चिमदिशि फिजी देशादारभ्य संयुक्त राज्य अमेरिका पर्यन्तं 45 देशेषु बहुषु च कालक्षेत्रेषु सम्पन्ना। अमृतोद्यानम् अद्यारभ्य आगामि मासस्य 15 दिनांक पर्यन्तं सामान्य जनेभ्यः उद्घाटितं भविष्यति। अस्माकं वार्ताहरानुसारं उद्यानं प्रातः 10 वादनात् सायं 6 वादनपर्यन्तं उद्घाटितं भविष्यति। अन्तिमप्रवेशः सायं 5 वादनपर्यन्तमेव भविष्यति। अनुरक्षणकार्याय उद्यानं प्रत्येकं सोमवासरे पिधानं भविष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు కె ప్రతాప్.
3: జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిపై ఆయన పరిశీలించారు. ఆనకట్ట గేట్ల సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్ఐకి సూచించారు. కుడి ఎడమ కాలువలోకి ఎవరో దిక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరదపై సాగునీటి శాఖ డీఈ నాగేశ్వరరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు దిగువన ఎగువన ఉన్న గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేసేలా రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ ముగులయ్య తదితరులు పాల్గొన్నారు. 10లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని మానవపాడు మండల విద్యాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి వైష్ణవి పాఠశాలలో మానవపాడు, ఉండవెల్లి, అల్లంపూర్, వడ్డేపల్లి, రాజోలి మండలాల ప్రభుత్వ పాఠశాలల ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోర్సు డైరెక్టర్ శివప్రసాద్, ఉండవెల్లి ఎంఈఓ రామకృష్ణ ఆధ్వర్యంలో 90 మంది ఉపాధ్యాయులకు AI టూల్స్, గణిత

0: సులభమైన పద్ధతిలో లెక్కల బోధన, ఎఫ్బి పెరల్స్ ఉపయోగం లైన్మెంట్ ప్రకారం బోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అనితాబాయ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రాఘవ సూచించారు. మానవపాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తెలిపారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాల పట్టణంలోని ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్లో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షల ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక్కడ యువతకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్ కు శిక్షణ కోసం వెళ్తున్నారని, అది గమనించిన తాము ఇక్కడే ఉచితంగా శిక్షణ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన సుమారు 500 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ్ల జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి పాల్గొన్నారు. కుంటలు, గుంతలు, డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు డాక్టర్ యాకూబ్ పాషా అన్నారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా మానవపాడు మండలంలో ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉంచకుండా చేయడం ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో డిజిటలైజేషన్ పూర్తి చేసి పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ సూచించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ అనంతరం తహసీల్దారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 100% డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నరసింగరావు, మధుసూదన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారి మంజుల, తహసీల్దారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం కలుగుంట్ల గ్రామానికి చెందిన తగ్రం రత్నం దేశవ్యాప్తంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో ఖోఖో కోచ్ గా శిక్షణకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖోఖో కోచ్ కోసం శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21 నాటికి శిక్షణ పూర్తవుతుందని రత్నం తెలిపారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే శక్తి తల్లిపాలకు మాత్రమే ఉందని, వారికి తల్లిపాలు అమృతంతో సమానమని వైద్యులు సూర్యప్రకాష్ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గట్టు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలు, బాలింతలకు తల్లిపాలు ప్రాముఖ్యతను వివరించారు. తల్లిపాలు తాగే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సుజాత మల్లమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. అల్లంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. డైల్ 100, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై వివరించారు. సీసీ కెమెరాల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. రాధమ్మ, షీటీమ్ కానిస్టేబుల్ లోకేశ్వరి, వీరన్న పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే కాలుష్యాన్ని నివారించవచ్చని, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పెద్దపల్లి, చెర్లగార్లపాడు గ్రామాల సర్పంచులు శిరీష, రాముడు సూచించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి మొక్కలు పంపిణీ చేశారు.
1: సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు కె ప్రతాప్. జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీని కోరారు. వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువజనులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీలంకలోని గాలీలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా

0: 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి కోరారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకో 33% విధానసభా ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయియే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బహనోకో హక్ దీజియే.
0: మన దేశ విధానాలను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలాగా వారికి అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఉపాధ్యాయుల నేతృత్వంలో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగని, ఇది మధ్యతరగతి కుటుంబాల కోచింగ్ ఖర్చులను వేల కోట్ల రూపాయల మేరకు ఆదా చేస్తుందని చెప్పారు. అలాగే రాబోయే ఒక సంవత్సరంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ ఏ రంగంలో యువత అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని, దేశం ప్రధానంగా ఖర్చు నాణ్యత నైపుణ్యం అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
1: पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा कर रहा था, हमने तय किया है कि आने वाले एक वर्ष 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: ఇదే కాకుండా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు నగరాలు పాఠశాలల్లో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు కూడా మోదీ చెప్పారు. ఎంపిక చేసిన పిల్లలకు దేశం తరఫున రాణించేలాగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడారంగంలో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడల ఖాతా చేయవలందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అదనంగా రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలను అమిత్ షా అందజేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అమిత్ షా నిధులను ఆన్లైన్లో బదిలీ చేస్తారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ వేడి నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెన్నై, చెంగల్పట్, తిరువరూర్, తంజావూర్ ప్రాంతాల్లో జరిగే వివిధ విద్యా విషయక, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే చెన్నైలో నాగాలాండ్ మణిపూర్ పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం హిందూ ముండని వ్యవస్థాపకులు దివంగత కె రామ్ గోపాల్ ఆలోచనలు రచనల ఆధారంగా రూపొందించిన ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. రేపు తిరువారూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 11వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ నిబంధనలు 2026ను నోటిఫై చేసింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట పన్ను లేదా ఫీజు చెల్లించడం ద్వారా కొన్ని వెల్లడించని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను డిక్లేర్ చేయడానికి వీలు కల్పిస్తారు. ఈ పథకం ఈ రోజు అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 31. ఆ తేదీ తర్వాత ఎలాంటి డిక్లరేషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది 2026 ఆర్థిక చట్టంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఒకేసారి చేసే స్వచ్ఛంద డిక్లరేషన్ పథకం. పన్ను చెల్లింపుదారులు అవగాహన పెంచేందుకు, పథకంపైన మెరుగైన అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం పన్ను శాఖ ఈ పథకం నిబంధనలపై సమగ్రమైన ఎఫ్ఏక్యూ పత్రాన్ని కూడా జారీ చేసింది. మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశ

0: దళ నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్, మాల్దీవ్స్ అధ్యకుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా శుభాకాంక్షలకు బదిలిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు శ్రేయస్సు కోసం భారత నేపాల్ మధ్య ఉన్న బహుముఖ పురాతన నాగరికత సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోదీ చెప్పారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పీహెచ్డీ ప్రోగ్రాంల ప్రొవిజనల్ ఆన్సర్ కీలు విడుదల చేస్తుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురించనున్నట్లు ఎన్టీఏ సోషల్ మీడియాలో తెలియజేసింది. అభ్యర్థులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా ఈ ప్రకటనలో సూచించారు. భారత వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, ఒడిషా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈశాన్య ప్రాంతంలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, సిక్కిం, తెలంగాణ, బీహార్, విదర్భ ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైన్యం యుద్ద నేరాలకు పాల్పడుతోందని, పౌరులని లక్ష్యంగా చేసుకుంటోందని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో స్థానిక ప్రజలపై సైనిక దురాక్రమణకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సురాబ్లోని గీదార్ గోంధన్ ప్రాంతంలో మంగళవారం నాడు పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక చర్యపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు మీరియార్ బలూచ్ చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ బలగాల ప్రభావంతో నిర్వహించిన వివాదాస్పద ఎన్నికలు, హత్యాకాండలు, అమాయక ప్రజలను బలవంతంగా అదృశ్యం చేయడం మొదలైన వాటిపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో రద్దీగా ఉన్న ఫెర్రీ మునిగిపోవడంతో 18 మంది పిల్లలతో సహా మరణించిన వారి సంఖ్య 72 చేరింది. కరీబా పట్టణం నుంచి వాయువ్య జింబాబ్వేలోని మారుమూల గ్రామీణ మత్స్యకార ప్రాంతాలకు వెడుతున్న ఈ ఫెర్రీ మంగళవారం నాడు భారీగా అల్లకల్లోలమైన అలల తాకిడికి బోల్తాపడినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన తీవ్రమైన తుఫాన్లు, వరదల కారణంగా కనీసం 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 2 రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ ను ఓవర్ నెట్ స్కోర్ 2 నష్టానికి 288 పరుగుల వద్ద ప్రారంభిస్తుంది. నిన్న ఆట ముగిసే సమయానికి దేవ్దత్ పడికల్ 131 పరుగులతో అజయంగా నిలవగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. మహిళా రిజర్వేషన్ అమలు రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. గాలి క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈ రోజు 288 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట

మీరింతవరకు చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత.

0: గారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఈరోజు మనం గౌతు లచ్చన్న, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, సర్దార్ వల్ల
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆదిత్య 369 చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునంద పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

0: మీ బ్రాండును ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయీ సాహితీ కార్యక్రమం.
1: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో శ్రీమతి మరింగంటి పద్మావతి గారి స్వీయ కవితలు వింటారు.
4: కవిత శీర్షిక బతుకు జట్కా బండి. సుఖదుఖాలు కష్టనష్టాలు మానవ జీవన సోపానాలు, తీరొక్క పువ్వుల రంగురంగుల జీవితాలు. ఆకలితో అలమటించేవారు, నిలువు నీడలేక బాధపడేవారు, తిన్నది అరగక ఈర్షా అసూయా ద్వేషాలతో ఏడ్చేవారు కొందరు. సమాజ హితమే తమ హితమని కోరేది కొందరు. కష్టజీవులు నిత్యాగ్నహోత్రుల ఆయురారోగ్యాలతో ఇన్నను పేదరికమనే భూతం చేతిలో చితికిపోతూ కనీస అవసరాలకు బతుకంతా జట్కాబండిలా ఈడ్చుకుంటూ చీకటిని చీల్చుకుంటూ రేయి కోసమే ఎదురుచూపులు. బలవంతులు ధనవంతులైన బడుగువారి చేయూతలేనిదే బతుకు ఈడ్చలేని జట్కాబండే. సామాన్యుడిగా స్వచ్ఛమైన జీవిత పరమార్థము నెరిగి ఊసరవెల్లిలా కాక పరోపకారిలా విలువలతో జీవిత జట్కాబండిని నడిపే మానవులే సూర్యచంద్రులు. శీర్షిక యువత భవిత. జీవిత బాటను సత్సంకల్ప దీక్షతో ముందుకు నడుపుతూ నిర్విరామ కృషితో అన్నింటా నువ్వు విలువలతో కూడిన విద్య నేర్చుకుంటూ జీవిత పాఠాలను అవగాహన చేసుకుంటూ కష్టాలకు కుంగిపోక విజయాలకు ప్రయత్నిస్తూ మంచి మార్గాలకు సహనంతో నాయకత్వం వహిస్తూ చెడుత్రోవను కూకటి వేళ్లతో పెళ్లగిస్తూ తోటివారికి సన్మార్గము చూపిస్తూ కోపము ద్వేషము అసూయ వంటి వాటికి దూరమై భావి భారత పౌరుడిగా సమాజ నిర్మాణకర్తగా నేను సైతం భారతావంలో బాధ్యత గల పౌరుడిగా కర్తవ్య నిర్వహణను పోషిస్తూ అన్ని రంగాల్లో యువత దూసుకెళ్తున్న భారతావనికి బంగారు బౌతయే కదా. కవితా శీర్షిక జయాపజయాల సంగమం. కష్టసుఖాలు జయాపజయాలు సుఖదుఖాలు కలిమిలేములు, కల్లాకపటాలు, ధర్మ అధర్మాలు, ధైర్య సాహసాలు, పాపపుణ్యాలు, నీతి నిజాయితీలు, కోపతాపాలు కలబోసిన పూలమాలయే మానవ జీవితం. మరపురాని మణిహారాల మాల. ప్రకృతి పరిణామాల మార్పులతో రంగురంగుల ఉత్తేజభరితమైన మానవ జీవితం బొమ్మా బొరుసులతో విలువైన నాణెం. వంకర టింకర రహదారిలా పరిగెత్తే మనసుని ఎప్పటికప్పుడు సన్మార్గంలో నడిపిస్తూ ఉరుకు పరుకుల అలజడిని తగ్గిస్తూ సవ్యమైన విలువలుకల పనులను ప్రోత్సహిస్తూ నిలకడగా మంచి జీవితాన్ని ఏర్పరచుకొనుటకు కృషితో నాస్తియే దుర్భిక్షం ఏ మానవ జీవితం. జయాపజయాలను సంధ్రంలా నిబ్బరంగా స్వీకరిస్తూ ఓర్పుతో ఉన్నయడలా అదే పరిపూర్ణమైన జీవితం. కవితా శీర్షిక పసిపిల్లలపై అత్యాచారాలు. విరబూసే పువ్వులా పసిమనసులు, ప్రకృతి తన్మయత్వంతో ఊగిసలాడే వయసులు, బోసి నవ్వుల ముద్దులొలుకు బాల్యం, కలిమిలేముల కల్లాకపటం తెలియని బాల్యం, బంధాలను పెనవేసి అనుబంధాలను పెంచే బాల్యం, ఆటపాటలతో అలరించే బాల్యం, నీనా తరతమ భేదాలు తెలియని బాల్యం, హరివిల్లుల ఆనందాలకేళి బాల్యం, పెను తుఫాన్లలా విరుచుకుపడే కామాంధుల చేతిలో నలిగే బాల్యం, లైంగిక దాడులలో చెలరేగే బాల్యం, నీలినీడ మబ్బుల్లో దాగిన మచ్చలేని బాల్యం, మోసగాళ్ల ఆకృతులతో చించివేస్తున్న బాల్యం, సత్సమాజ పోకడలలో మచ్చులాంటి అరాచకాలు చేసే కీచకుల చేతిలో నలుగుతున్న బాల్యం, ప్రభుత్వాలు వారికి వేయాలి భయాందోళన కలిగించే శిక్షలు, ఛేదించాలి వారి ఆగడాలను, సంఘ విద్రోహ శక్తుల నుండి కాపాడుకోవాలి మనం పసిబాలలను, మనమంతా ఐక్యమై పోరాడుదాం. కవితా శీర్షిక ప్రకృతి భీభత్సం. ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపే సమయమున వికృతపు చేష్టలతో విలయతాండం చేస్తున్న ప్రకృతికి కారకులెవ్వరు? మానవ జాతికే

తెలివైన సంపద పంచభూతాలు వాటిని ఎల్లవేళలా కాపాడుకోవడానికి దిశానిర్దేశం చేసుకోవాలి. మనమంతా ఓజోన్ పొర పరిరక్షణకు కృషి చేయాలి. మనమంతా పచ్చని పొలాలను సైతం బీడుభూములు చేసి పెరుగుతున్న రియల్ ఎస్టేట్లు, హంగుల కోసం, ఆర్భాటాల కోసం మానవుడు ఉపయోగించే వృక్ష సంపదతో అడుగంటుతున్న అడవులు, భూమాతను పెరికించి వెలికితీస్తున్న ఖనిజాలు, నిత్యావసరంగా వాడుతున్న ప్లాస్టిక్ పరికరాలు, ఇవన్నీ ప్రకృతి విలయతాండవానికి కారకులే కదా. ఓ మానవా, మేలుకో. హరితావరణంతో ముందుకు నడుస్తూ విలాసాలకు నిలయమయ్యే భవంతుల్ను, ఉమ్మడి కుటుంబాలకు నిలయాలు చేయి. నీటిని హృదా చేయక జలసంపదని కాపాడు. చేతులారా చేసుకుంటూ ప్రకృతి బీభత్సానికి కారకాలు కావద్దు. రక్షిద్దాం, రక్షిద్దాం, ప్రకృతిమాతను రక్షిద్దాం. కవిత శీర్షిక అంతా భ్రాంతియేనా. ఏరువాక పౌర్ణమి ఆగమనం, చిరుమొగ్గ విరబూసే మోముల రైతన్నలు, కారుమబ్బుల ముచ్చట్లు, పురివిప్పిన నెమలి నాట్యాలు, ప్రకృతి సోయగాలు, తొలకరి చిరు జల్లులు, మదితలిపే గగనపు సప్తవర్ణపు కాంతులు, కర్షక మోములో ఆశాజ్యోతులు, దుక్కి దున్నేందుకు సన్నాహాలు, మేలురకపు విత్తనాల కోసం పడిగాపులు, అంగడిలో నకిలీ విత్తనాలు, అష్టకష్టాలతో వేసిన నాట్లు, కల్తీలా కలుపు మొక్కలు, పైరును కంటికి రెప్పలా కాపాడుటకు పలు పాట్లు, చీడ రక్షణలకెన్నో రసాయనాలు, ఆకాశాన్నంటే ధరలు, అప్పులతో కీటక సంహారణలు, పైరు రక్షణ కోసం పలు తాకట్లు, పంట చేతికందే సమయం ఆసన్నం, అంతలోనే ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లతో తగ్గిన రాబడులు, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు, దళారీలతో గిట్టుబాటు కాని ధరలు, ఆరుగాలం కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుల తీరని ఆవేదనలు, దిగాలైన రైతన్నల జీవితాలు, భారతావనికి వెన్నుముకై అందరి ఆకలి తీర్చే రైతన్నలు, తమ ఆకలికి తీరక దురోదనలు, మరో పంటకై ఎదురుచూపులు, అంతా భ్రాంతియేనా అనేంటూ నిట్టూర్పు. ఏకమవ్వాలి మనమంతా, చెయ్యూతమివ్వాలి అన్నదాతకు. కవితా శీర్షిక డ్రగ్స్ మహమ్మారి. గమ్మత్తైన లోకం చూపిస్తూ తాత్కాలిక ఆనందంలో బుడిబుడి నడకల కేరింతలతో పూలపాన్పుపై మాయాలోకంలో విహరిస్తున్నట్టు నేటి యువతను పెడత్రోవ పట్టిస్తోంది ఈ మహమ్మారి. ఈ ముసుగులో తేలియాడుతూ విభిన్న కృత్యాలకు, అసంఘటిత పనులకు రూపుదిద్దుతూ బంగారు జీవితాన్ని పాడు చేసుకుంటోంది నేటి యువత. మానవ మనుగడలో తీరని దాహంతో ఈ భూతం వెంట నడయాడుతూ విచక్షణా జ్ఞానాన్ని, వినయాన్ని కోల్పోతూ చిత్రవద అనుభవిస్తున్న కుటుంబాలు కోకొల్లలు. సత్సంప్రదాయ రీతిని అలరించే మన భారతావంలో ఈ డ్రగ్స్ మహమ్మారి నీడలా వెంటాడుతూ నేటి సమాజాన్ని పెడత్రోవ పట్టిస్తోంది. ఓ మానవా, మేలుకో. నీ స్వర్ణమయ జీవితాన్ని మురుగునీటిలో మునగనీయకుండా పుణ్యనదీ స్నానాలతో తేట తెల్లమైన నవజీవన కాంతితో సంసార సాగర దిక్సూచిగా మారాల్సిన నువ్వు మత్తుమైకం వదులుకో. కవితా శీర్షిక అమ్మఒడి. మానవ జీవితం అమ్మఒడిలో హాయి, స్పర్శ, సంతోషం ఇమిడినట్లు భాషామ తల్లి ఒడిలో అక్షరమనే మధురానుభూతి దాగి అక్షరమాలగా ఏర్పడే బంధం. పెనవేసుకున్న పేగుబంధమే అందరి జీవిత అక్షరబంధం. ఆవులంటూ అమ్మతోటి నేర్చుకునే అక్షరాలు భాషామ తల్లికి తొలిమెట్టు. అక్షరాలనే మెట్ల ద్వారా పయనించి పైస్థాయికి చేరి ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకొనుటకు చేయు ప్రయత్నం అక్షరబంధం. మానవుని స్థితిగతులు మెరుగగుటకు తోడ్పడేది అమ్మఒడిలాంటి అక్షరబంధం. ఏ రంగంలో రాణించాలన్నా కావాల్సింది అక్షరమే. మానవుల భావోద్వేగాలను అరికట్టాలన్నా, విచక్షణాజ్ఞానం కావాలన్నా, జ్ఞానజ్యోతి వెలిగించాలన్నా, మంచి నడవడిక గల జీవితం ఆస్వాదించాలన్నా కావలసింది అమ్మఒడిలాంటి అక్షరమే. కవితా శీర్షిక సర్వ ప్రాణకోటికి ధరణమ్మయే జీవనాధారం. విశ్వానికి వారధి, విభిన్న నామధేయవాసి మన కన్నతల్లి. ధరణి, దాత్రి, అవని, భూమాత, పుడమి, ముద్దుబిడ్డలం, సకల ప్రాణకోటికి జీవనాధారమైన నేలతల్లి సహనం మానవాళికి ఆభరణం. పుడమికి అందాలు తెచ్చే ప్రకృతిని మనకు అందిస్తూ బాధలు ఎన్నో భరించే మహాతల్లి. నేలతల్లి ఆగ్రహిస్తే సర్వం శూన్యం. పర్యావరణ సమతుల్యతను కాపాడి నేలతల్ని సురక్షితంగా చూసుకోవలసిన బాధ్యత నేటి మానవాళిదే. వ్యర్థ పదార్థాలను, మృత కళేభరాలను సైతం తనలో ఇముడ్చుకొని కొత్త మొలకలకు సారవంతమైన మట్టినందించి మానవాళి మేలుకోరేదే అవనమ్మ. జీవరాశులన్నీ

0: నిలయమై నిండు మనసుతో సెదదీర్చేది మన నేలతల్లి. తన గర్భంలో నిక్షేపాలను పలు ప్రయోజనాలు కలిగించి బాధలను తనలోనే ఓర్చుకునే కల్పతరువు. భూమాతను కలుషితం చేస్తే మన కన్నతల్లిని మనం బాధించి నిర్లక్ష్యం చేసిన వారమవుతాం. అందరం సైనిక శక్తిలా భూమాతను కాపాడుకుందాం. కవితా శీర్షిక జై జవాన్. పరాయి పాలనలో మగ్గిన భారతావని, నెత్తుడి ధారలో మునిగిన స్వేచ్ఛావని, ఎందరో త్యాగదన్లను కన్నా వీరవనిత మన భరతభూమి. భాస్కరుల్లా ఉదయించే రక్షకులు, పోరాడుతూ అస్తమించే సిపాయిలు, ఆత్మస్థైర్యంతో నడయాడి కన్నతల్లినే రక్షణగా జేయమంటూ పంచభూతాల కతీతంగా పరస్పర ఎదురుగాళ్లకు తిరుగుబాటు చేసే జవాన్లు. కుటుంబ సంబంధాలను సైతం పక్కకు పెట్టి అందరికీ దూరంగా దేశసేవే మా లక్ష్యమని గుడారాలలో నివసిస్తూ ఎండా వానా చల్ని సైతం లెక్కచేయక, శత్రువుల అడుగుజాడలను ఏమరపాటు లేక అనుక్షణం తెలుసుకుంటూ ఉత్తేజమై శత్రు సైనికుల ధాటికి బలి అయిన త్యాగమూర్తులు మాతృభూమి నిత్య సంరక్షకులు. మరువలేనివి వారి త్యాగాలు. భారతీయులంతా వారి హృదలో నిత్య సంస్మరణలు చేయుచు జై జవాన్ అంటూ ప్రణమివ్వాలి.
1: మీరింతవరకు రసమయీ సాహితీ కార్యక్రమంలో శ్రీమతి మరింగంటి పద్మావతి గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.

0: ಹೇಳಿದ್ರು. ಕೊರ ಕೊರ ಮಿಸಾಲತೋ ಕೊದಮ ಕೊದಮ ಅಡುಗುಲತೋ.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, కొత్తగూడెం.
3: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
2: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
3: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
2: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
3: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
2: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
3: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. లలిత సంగీతం వింటారు.

ಕರಿಯೇ ಕೀಡ ಕನಲಾದಿ ದೊರೆತೆದಿದೆ.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే పరిధిలోని డివిజన్ వర్క్షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ల శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉంది. డివిజన్ వర్క్షాపుల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి: కతిహార్ తింధారియా 1103, అలీఘర్ ద్వార్ 651, రంగియాలో 750, లుమ్డింగ్లో 1274, టిన్సుకియాలో 860, న్యూ బొంగైగావ్ ఇంజనీరింగ్ వర్క్షాపులో 881, దిబ్రూగర్లో 763, ఎన్ఎఫ్ఆర్ హెడ్ క్వార్టర్స్ మాలిగావ్లో 495 ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, మెషనిస్ట్, టర్నర్, సిఓపిఏ, సెక్రటేరియల్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్ డీజిల్, ఎలక్ట్రికల్ మెకానిక్, మెకానికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వీటితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీ సర్టిఫికెట్ తప్పకుండా కలిగి ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కు 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి. వయసు విషయానికి వస్తే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరికి నెలకు 9,600 రూపాయలు మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం 10,560, 3వ సంవత్సరం 11,040 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. మెట్రికులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

0: అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.rrcprvj.org. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.rrcprvj.org. ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ ఆగస్టు 19, 2026. మరొక ప్రకటన. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కల్పక్కంలోని ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్ అప్రెంటిస్ల శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. మొత్తం 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంస్థ నుంచి ఏదైనా ట్రేడ్లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి శిక్షణ 1 సంవత్సరం పాటు ఉంటుంది. స్టైఫండ్గా నెలకు ఐటీఐ 2 ఏళ్ల వ్యవధి అభ్యర్థులకు 11,040 రూపాయలు, ఐటీఐ 7 ఏళ్ల వ్యవధి అభ్యర్థులకు 10,560 రూపాయలు స్టైఫండ్గా లభిస్తుంది. ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.igcar.gov.in https://www.igcar.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ ఆగస్టు 19, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. శ్రోతలు చేయవలసిన ఫోన్ నంబర్ చెప్తాను, 08744295038, మరొక నెంబరు 295039, 0874429530, మరొక నెంబరు 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ ఎం కోటేశ్వరరావు సుగ్రీవ గారు. మరి మీతో ముచ్చటిస్తూ మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

0: మరి మొదటి శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో,
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ ముందుగా మీరు బాగున్నారా?
0: అందరం బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం సార్. కొత్తగూడెం నుంచి వెంకటేష్.
0: వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఏ సినిమా పాట విందాం అనుకున్నారు?
1: జగన్ సినిమాలో అక్కడాక వచ్చింది గాలివాన.
0: వర్షం వచ్చిందని వర్షం పాట కొడుతున్నారా?
1: అవును సార్.
0: అవునా,
1: వర్షంలో దర్దాం సార్ అనేది.
0: సరే, మీరు అడిగిన మీ వర్షంలో తర్వాత విషయాలు చూస్తున్నారు.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్.
0: నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మాధవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుంచి సార్.
0: లక్ష్మీదేవిపల్లి నుంచి శ్రీనివాసరావు గారు కోరుతున్నారు, ప్రతిసారి కోరుతారు, మంచి అనే పాటలు లైన్ బాగానే తగులుతుంది మీకు.
1: తగులుతుంది సార్ ఈ మధ్య కొద్దిగా.
0: కొంతమందికి అయితే లైన్ దొరకక చాలా ఇబ్బందులు
1: పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు, లైన్ దొరకపోతున్నారు.
0: అవును అవును. సరే శ్రీనివాసరావు చెప్పండి, ఏ పాట కావాలి?
1: మనకు చిన్ననాటి కళలు సినిమాలో ఎలా తెలుపను ఇంకెలా తెలుపను మది నిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే ఎలా తెలుపను ఇంకెలా తెలుపను. ఈ పాట వేయండి సార్.
0: ఓకే, చాలా బాగా ఆనంద్ గారిగా పాడలేక పారారు మీరు మొత్తానికి అయితే.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: ఓకే ఓకే, వినిపిస్తున్నాను, వినండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రోతలు మీ మాటతో ఒక పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
3: హలో, నమస్కారం సార్.
2: నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సతీచారి సార్, నేను ఎల్లప్పుడు గ్రామం రాణాపాలెం మండలం ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నా సార్.
2: బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మచారి.
3: అవునవును సార్, అందరు మా నాన్న, మా తమ్ముడు, మా తాతయ్య సార్,
2: మొత్తం కుటుంబ సభ్యులందరికీ మాకు చిరపరిచితులు. బాగా ఉత్తరాలు రాస్తుంటారు బాగా.
3: అవునవును సార్, అన్ని కార్యక్రమాల్లో అన్నిట్లో అందుబాటులో ఉంటూ ఉంటాం. ఏ కార్యక్రమం కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే ఖచ్చితంగా అన్నిటి అటెండ్ అవ్వడానికి అందరు
2: చాలా కార్యక్రమాలు విని ఫీడ్బ్యాక్ కూడా చేసి ఇస్తుంటారు, బాగుంటుంది బాగుందని అని. అవును చాలా. ఓకే చెప్పండి సతీచారి గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
3: ఇప్పటి వరకు మీకు గుర్తున్న పేరు కానీ ఇంకొక పేరు అడగుతా సార్ ఇప్పటి నుంచి.
2: ఏంటో?
3: అది మా అబ్బాయి పేరు లక్షిత్రామ్.
2: లక్ష్మి?
3: హలో,
2: ఏం పేరు?
3: లక్షిత్రామ్ సార్.
2: లక్షిత్రామ్,
3: లక్షిత్రామ్, యా లక్షిత్రామ్.
2: ఆహా, లక్షిత్రామ్.
3: అవును సార్, వారి కోసం ఈ రోజు సుచింద్రి నుంచి చిన్న తండ్రి అనే పాట కావాలి సార్.
2: ఓకే ఓకే. ఎన్ని నెలలు మీ వాడికి?
3: ఇప్పుడు 6th month రన్నింగ్ సార్.
2: పెట్టండి. స్టాంప్ తయారు చేసి గుద్ర స్టాంప్ పేరు గుద్రీ అని ముందు
3: చేస్తాం సార్. అదే పనులు
2: అవునా? సరే సార్. ఓకే, మీ పాట వినిపిస్తున్నాను వినండి.
3: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. శ్రోతలు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్తాను, 08744295038. మరొక నెంబరు 29503. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. మరి మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. రాధాపాసి గారు బాగున్నామండి, మీ గొంతు గుర్తు పెట్టేశాము. చెప్పండి రాధాపాసి గారు, చెప్పండి ఏ పాట, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు కాల్? ఎనిమిదిన్నర నుంచి ట్రై చేస్తే మొత్తానికి అయితే పట్టు వీడని విక్రమార్కిని, విక్రమార్కుడు కాదు విక్రమార్కిని,
1: విక్రమార్కుడు అని మన కలవగా నాగలక్ష్మి వేయడం అంటారు. లాస్ట్ వరకు అయినా నువ్వు ఫోన్ దొరకబడతావని లాస్ట్ ఇయర్ మీరు కూడా నాకు పేరు పెట్టేసి
0: విక్రమార్కిని, నువ్వు విక్రమార్కిని దొరకబట్టారు. చెప్పండి ఏ పాట కావాలి?
1: సార్ మీరు ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు పట్టుకపోతే నాకు బాగుండదు కదా మరి.
0: అంతేనా? సరే ఏ సినిమా పాట చెప్పండి.
1: నాకు మాయితి దేవత సినిమా నుంచి ఓ అన్న మా కన్న అనే పాట ఉంది సార్, ఆ పాట కావాలి నాకు ఈరోజు.
0: ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమం వింటున్నారు. హలో
1: సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి యాకపాష గారు, చెప్పండి.
1: సాయంకాలం అంటే పాట వస్తుందండి, ఆ పాట కొంచెం బాగుంటుంది, బీట్ కూడా స్పీడ్ డాన్స్. చిరంజీవి గారు అప్పట్లో ఒక ఊపు ఊపారండి ఇలాంటి డాన్సులతో. తను
0: అవును
1: తనకు పోటీగా విజయశాంతి గారు కానీ, రాధా గారు, బాణప్రియ గారు,
0: వీళ్ళు కూడా చాలా స్పీడ్ డాన్సర్స్ వాళ్ళు ముగ్గురు.
1: అవునండి, పోటీగా డాన్స్ చేయాలన్నట్టు అప్పట్లో బాగా పోటీగా తీసుకున్న ఈగో అనేది ఉండకపోయారండి. హీరోయిన్ కానీ హీరో కానీ ఒకళ్ళొక్కరు కలుసుకున్న మాట్లాడుకోవడం, అంటే ఎలా చేస్తే బాగుంటుందని కొన్ని స్టెప్లు వీళ్ళు కూడా కంపోజ్ చేసుకున్నట్టుగా చేసేవారు సార్. అందుకోసమని అప్పట్లో ఉన్న పాటలకు ఇప్పుడు కూడా క్రేజ్ తగ్గదు. అందుకోసం ఈ పాట పెడుతున్నాను సార్.
0: ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నది.
1: ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి, ఎవరండి?
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాష సార్.
0: నెల్లూరు నుంచి ఖాదర్ భాష గారు ఫోన్ చేశారు. ఏ పాట విందామనుకున్నారు?
1: లక్ష్యం, లక్ష్యంలో గుళ్ళు దేవుడు ఎదురై ఒక వరమే కోరేనుగా.
0: లక్ష్యం
1: లక్ష్యం సార్, గణపతి బాబు, గోపిచందు.
0: అవునవును,
1: చాలా బాగుంటుంది. ఫ్యామిలీ సాంగ్ సార్ అది, చాలా బాగుంటుంది. అసలు ఆ సినిమాలో పాట అయిపోతుంటే దిగులు, ఇంకా ఉంటే బాగుంటది.
0: ఓకే ఓకే, మరి మీ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు సార్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాలు వింటున్నారు. మరి నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో.
1: హలో సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నగంటి, రామాట కిషన్ రోడ్ నెహ్రూ బస్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నాగేశ్వరరావు గారు నెహ్రూ బస్ నుంచి మాట్లాడుతున్నారు. ఏ పాట విందాం అనుకున్నారు సార్ నాగేశ్వరరావు గారు?
1: నాకు నిన్న 15 ఆగస్టు సందర్భంగా నాకు బలిపీఠం సినిమాలో

0: పాట వినిపించండి.
1: ఓకే, మరి మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను. వాట పాట వినే ముందు ప్రకటనలు ఇస్తున్నారు రెండు.
0: అలాగే
1: ఓకే అండి, ఓకే ఓకే, మీ పాట వినిపిస్తాను, వినండి.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: శ్రీ భూష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
6: డాక్టర్ అజ్మీరా వెంకన్న MD జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ ఏ భూషారాణి BDS డెంటల్ సర్జన్,
6: డాక్టర్ సాగరిక కట్ట స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు,
5: డాక్టర్ బి విజయ్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పి శిరీష్ కుమార్ అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
5: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
6: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: చిన్నపాసి ఇల్లందు బాటవన్ సిద్ధి.
0: చిన్నపాసి ఇల్లందు నుంచి చెప్పండి చిన్నపాసి గారు, ఏ పాట, ఈ సినిమా కావాలి
1: సార్? ఉదయ రిక్షా చిత్రం నుంచి మల్లె తీగకు పందిరివల్లి అనే పాట వినిపించండి సార్.
0: సరే సార్, మల్లె తీగకు పందిరి మీ చెల్లెమ్మేమో అన్నయ్య పాట కూరుతుంది, మీ అన్నయ్యలేమో చెల్లెమ్మ పాట కూరుతారు. ఇదేనండి ఇక ఏ పాట లేనట్టు. మీ అన్న
1: అదే.
0: సరే సరే, ఓకే ఓకే మరి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడు?
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప సార్.
0: మురిపిడి స్వరూప, బాగున్నామండి. చెప్పండి స్వరూప గారు, ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు ఈరోజు?
1: తిరిగి సాయి సినిమా నుంచి నాగార్జున నటించిన సినిమా సార్ అది. ఒక్కడే దేవుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే ఆ దేవ దేవుడు అన్న పాట కావాలి సార్.
0: పాడండి, పాడుతున్నారు కదా బాగానే.
1: అంతే వచ్చా, అంతే పాడే,
0: అంతే వచ్చా. నేర్చుకోవాలి కదా మరి.
1: నేర్చుకుంటా సార్.
0: ఈసారి మీరు ఏ పాట కోరుకున్నా అది సగం సగం పాట పాడండి.
1: సగం పాట పాడితే సార్ సగమే వినిపిస్తారు, అందుకే మేము పూర్తి వినాలని ఫస్ట్ ముందు అక్షరాలు పాడతాం.
0: అట్లా కాదులేండి, మీరు మీ మీరు పాడండి, బాగానే ఉంది. ఈ పాట కూడా సగం వాలంటీర్ సగం వినిపిస్తా, ఫుల్ పాట అవుతుంది.
1: ఓకే సార్, ఈసారి నేర్చుకుందాం.
0: సరే, ఓకే ఓకే, మీ పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరండి?
1: ఆర్టీ కాలనీ పాతపాల వంతు నుంచి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారద గారు చెప్పండి.
1: ఇవాళ పచ్చని సంసారం చిత్రంలో సుశీల గారు పాడిన పాట వినిపిస్తుంది.
0: ఏం పాట అండి?
1: అమ్మ నీవు లేని తావే లేదు.
0: ఓకే ఓకేనండి. మరి మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాం వినండి.

0: హలో
1: హలో,
0: హలో అండి, ఎవరు?
1: నమస్తే సార్, కారేపల్లి రాంబాబు.
0: రాంబాబు చెప్పండి. రాంబాబు గారు, ఏ పాట కావాలి?
1: ఖైదీ సినిమాలో గోరింట పూసింది అనే పాట వినిపించాను సార్.
0: ఓకే, మరి మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నా.
1: హలో,
0: వినండి మీ పాట.
1: ఓకే ఓకే.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడేది?
1: పులారావు ఫ్రమ్ గన్నవరం.
0: గన్నవరం నుంచి పులారావు గారు, చెప్పండి, ఏ పాట కావాలి? ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను. వినండి, మీ పాట వినిపిస్తున్నాను.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: చేసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెతీగ.
1: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో.
2: హలో,
1: నమస్కారం అండి. ఎవరైనా మాట్లాడేది?
2: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు అండి, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి.
1: చెప్పండి వెంకటేశ్వరరావు గారు.
2: జీవన తరంగాల చిత్రంలో పాట కావాలండి.
1: ఏ పాట అండి?
2: ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. ఆ పాట కావాలి.
1: ఓకే, చాలా బాగా పాడుతున్నారా పాట? నేర్చుకోండి పాటలు.
2: నేర్చుకుందా?
1: ఓకేనండి, మీ పాట వినిపిస్తున్నా వినండి.

0: మరి శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి బరిగే మాధవ రానక్క గట్టన్న మాట్లాడుతున్నా సార్.
0: గట్టయ్య గారు చెప్పండి, ఏ సినిమా పాట కావాలి?
1: సుస్వాగతం సినిమా నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక పాట కావాలి సార్.
0: ఓకే, మీరు అడిగి మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: మా కోరుకున్న శ్రోతలు సార్,
0: చెప్పండి.
1: ఓడితేల ప్రణవ్ బాబు, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, సతీష్ బాబు, లక్ష్మీకాంతారావు, మాధురి, మయూరి, యువరాజ్ రెడ్డి, పాకాల మధుకర్ రెడ్డి.

మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు ఇప్పటివరకు మనకు ఎం కోటేశ్వరరావు గారు, సుగ్రీవ గారు. మరి మీతో ముచ్చటించి మీకు నచ్చిన, మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపించిన నేను మీ రేడియో నిస్తం రవీందర్ దాట్లా.

0: ఎల్ఐసి జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఏకచిత్ర గానం శీర్షికన శంకర్ దాదా MBBS చిత్రం నుంచి పాటలు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్, గానం మాణిక్య వినయగం, అదనం సమీ, చిరంజీవి, కార్తీక్, మాలతి. వినండి శంకర్ దాదా MBBS చిత్రం నుంచి పాటలు.

కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: బీట్ బాగుంది కానీ బాస్కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్కి ఏదైనా సూపరే, రెండు కలిపి కొట్టండి. ఏం బాస్?
1: ఓకే, లెట్స్ డూ ఇట్.
0: 1, 2, 3.

ఇంతవరకు మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి పాటలు విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం వేటూరు సుందర రామ్మూర్తి, చంద్రబోస్,

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఆత్రేయ సాహిత్యం కెవి మహాదేవన్ సంగీతం.

0: మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల జమునారాణి పాడిన పాట.
1: తప్పు తప్పు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం వినీలా ఆకుల. ఇప్పుడు వినండి మ్యాడ్ చిత్రం కోసం కపిల్ కపిలాన్ గానం చేసిన ఈ పాట.

ఇప్పుడు మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన అభిలాష చిత్రంలో ఉంది. ఇప్పుడు వినండి ఎంసీఏ చిత్రం నుండి ఈ పాట.

0: ちょ、何がある？
1: It's okay, ティニガル。
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కొదమసింహం చిత్రం కోసం మనో చిత్ర గానం చేసిన ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సితారా కృష్ణకుమార్ ఆలపించిన ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారం, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మజిలీ చిత్రం కోసం చిన్మయీ శ్రీపాద ఆలపించిన ఈ పాట.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. యూజీసీ నెట్ పరీక్షలో 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదటి పదవీ కాలం 1996లో కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1998 నుంచి 1999 వరకు 11 నెలల పాటు రెండో విడతగాను, అనంతరం 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో 2015లో వాజ్పేయిని సత్కరించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు. వాజ్పేయి వారసత్వం దేశానికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని, జాతి నిర్మాణంలో ఆయన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో ఒక సందేశంలో పేర్కొన్నారు. భారత్ అభివృద్దిలో వాజ్పేయి పాత్ర అనన్య సామాన్యమైందని ప్రధానమంత్రి అన్నారు. ఈ రోజుకు కూడా ప్రజలకు సేవ చేయడంలో వాజ్పేయి త్యాగ నిరతిని తలుచుకునే విధంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన శ్రద్ధాంజలి సందేశంలో పేర్కొన్నారు. పార్లమెంట్ రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి నిన్న చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభలోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
2: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బెహనోకో 33% విధానసభ ఔర్ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
1: దేశ విధానాల రూపకల్పనలో మహిళలకు కూడా కీలక పాత్ర కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి సంబంధించి వాతావరణంలో మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించేందుకు వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశం జరుపుతుంది. భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో జరగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారం గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థిక అభివృద్ది వంటి 4 అంశాలపై సమావేశంలో చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్త కేంద్ర సహకార బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధులను కూడా అమిత్ షా బదిలీ చేయనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ఛాలెంజ్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకు ఫిర్యాదులకు ఈ విండో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాల్ చేయవచ్చు. సవాలు చేసే ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎన్టీఏ తెలియజేసింది. ప్రతి అభ్యంతరానికి, ఫిర్యాదుకు తగిన ఆధారాలను జత చేయాలని ఎన్టీఏ తెలియజేసింది. వేరే ఏ ఇతర పద్దతిలో పంపినా అభ్యంతరాలు స్వీకరించవని, కేవలం ఆన్లైన్ మాత్రమే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీతో సహా మిగిలిన 3 సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లోని వివిధ రకాల లోపాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలియజేసింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నిరసనలో భాగంగా రాష్టంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు. రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇది 22వ రోజుకు చేరుకుందని విద్యార్థులు వెల్లడించారు. జేపీఎస్సీ 11 నుంచి 13 పరీక్షలు, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలు రద్దు చేయాలని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26వ తేదీన జరుపుకోనున్న నేపథ్యంలో రాష్టంలో పండుగ ఏర్పాట్లలో ప్రజలు మునిగిపోయారు. ఈరోజు అథంతో ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓణం కేవలం ఒక్కరోజు పండుగ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అధికారిక వేడుకలు అథం రోజుతో ప్రారంభమయ్యాయి. అథం ముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపు కళ్ళం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి తివాచి వంటిది. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. కేరళలోని త్రిపునితురలో జరిగే ఘనమైన అథచమయం ఊరేగింపు కూడా ఈ పండుగ వేడుకల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా మండీ తెహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి సరిహద్దు జిల్లా అయిన పూంచ్కు బయలుదేరుతుంది. పూంచ్ రాజౌరి ప్రయాణ మార్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన బహుళంచెల భద్రత నిఘా ఏర్పాటు చేశారు. యాత్రా మార్గంలో సామూహిక వంటశాలలు, పార్కింగ్ లేఅవుట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో సహా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు పూర్తి చేశాయి. ఈ అమర్నాథ్ యాత్ర సముద్ర మట్టానికి 4,600 ఎత్తులో స్వయంభూగా వెలిసిన తెల్లటి రాయి శివలింగం ఉన్న పురాతన ఆలయానికి జరుపుతారు. విశేషాలు మరొకసారి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం ఎల్లుండి న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది.
యూజీసీ నెట్ పరీక్షలో 84 సభ్యులు

0: బడ్జెట్లకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కొత్తగూడెం మోడల్ స్కూల్ మేదరవస్తి విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగులో తామర
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
9: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కొత్తగూడెం మోడల్ స్కూల్ మేదరబస్తీ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం. నేటి కార్యక్రమంలో మొదటిగా గాంధీ గీతం పాడడానికి ముందుకు వస్తున్నారు హఫ్స, మధుప్రియ, వరుణ్.

ఓ బాపు నువ్వే రావాలి అంటూ పిల్లలు ఎంతో చక్కగా పాడారు. ఇప్పుడు కష్టంలోని సంతోషం కష్టపడేవారికే తెలుస్తుంది అంటూ ఒక నీతి కథ చెప్పడానికి 7వ తరగతి చదువుతున్న గీతికక్క రాబోతున్నది. గీతి

0: రాబోతున్నది, విందామా?
1: ఒక గ్రామంలో ఒక కాకి ఎద్దు ఉండేవి. ఈ రెండు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత తెలివి లేని దానివి అనుకోలేదు. తెల్లవారుజాము నుండి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలం పనులకు రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపడుతున్న రైతు 4 గడ్డి పరకలు కుడితి ఇవ్వగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏమీ కష్టపడను, ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకొని తింటాను అంటూ ఎద్దుకి మాయ మాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, నేనేమీ విచారంగా లేను, నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది, అలాగే ప్రపంచంలోని చాలా మంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకి బుద్ధి చెబుతుంది. దీనిలోని నీతి ఏమిటంటే, కష్టంలోని సంతోషం కష్టపడే వారికే తెలుస్తుంది.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పావు గీతిక. ఇప్పుడు అమ్మ గురించి ఒక చక్కటి కవిత్వం చెప్పడానికి 7వ తరగతి చదువుతున్న గౌతమ్ వస్తున్నాడు, విందామా?
2: అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ, అమ్మఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది, అమ్మ రూపం అపురూపమైనది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ మది స్వచ్ఛమైనది, అమ్మ ఆకాంక్ష ఎనలేనిది, అమ్మ రుణం తీరలేనిది, బుడిబుడి అడుగులకు ఆలంబన, తడబడు అడుగులకు సవరణ అమ్మ.
0: విన్నారు కదా, నిజం, అమ్మ రుణం తీరలేనిది. చాలా బాగుంది గౌతమ్. ఇప్పుడు ఆడపిల్ల బాధను పాట రూపంలో పాడడానికి 6వ తరగతి చదువుతున్న ఋత్విక వస్తున్నది, విందామా?
3: ఆడపిల్ల

0: నందకమ్మా, అష్టంలో పుట్టానని అమ్మ దుష్టదని అంటున్నారా? ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నాడా? ఆడదని అంటున్నారా అమ్మ, పడదని తిడుతున్నారా? అష్టంలో పుట్టిన కృష్ణుణ్ణేమో దేవుడని అంటున్నారా? నన్నేమో పడదని తిడుతున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. పల్కబల్పం పట్టి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లనందుకు అమ్మ చదివెందుకంటున్నారా? చదివెందుకంటున్నారా అమ్మ, సంధ్యెందుకంటున్నారా? చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదివెందుకంటున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.
1: అబ్బా రితిక, ఆడపిల్లల కష్టాన్ని చెప్పి మా అందరికంట నీరు పెట్టించావు. ఇప్పుడు కొన్ని సామెతలు చెప్పడానికి 5వ తరగతి నుండి హన్సిక వస్తున్నది, విందామా?
2: అన్నం పెట్టరి ఇంటికి కన్నం వేయడం, దీనికి భావం ఉపకారికి అపకారం చేయడం. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు, దీనికి భావం అవసరాలు లోపాలను ఎంచనివ్వవు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు, దీని భావం ఒక విషయాన్ని గురించి ఆరాధిస్తే ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్లు. అందని ద్రాక్ష పండు పుల్లన, దీనికి భావం దొరకని దానిలో లోపాలని ఎంచడం. అడవి పంది చేను మేస్తే ఊర పంది చెవులు కోసినట్లు, దీని భావం తప్పు చేసిన వారిని శిక్షించలేక నిరపరాధిని శిక్షించడం. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు, దీని భావం తన చేతిలో లేని పని. కరవమంటే కప్పకి కోపం, బిడవమంటే పాముకి కోపం, దీని భావం ఎటు చెప్పలేని పరిస్థితి.
1: భలే భలే హన్సిక, బాగున్నాయి నీ సామెతలు. ఇప్పుడు క్షీణిస్తున్న మానవత విలువల గురించి ఒక పద్యం చెప్పడానికి 7వ తరగతి చదువుతున్న రహిమత్ రాబోతున్నది, విందామా?
3: ధన్యవాదాలు.

0: ప్రియమయ్యే, బ్రతుకు బరువయ్యే, గతులకు మతులు తప్పి జాగు చేసిన జగతి ఏ గతియునగునో.
1: అవును రెహమత్, మానవులకు డబ్బుకి మించింది లేకపాయే, ప్రేమనురాగాలు కరువయ్యాయి. ఇప్పుడు పొడుపు కథలు చెప్పడానికి 6వ తరగతి నుండి అఫ్సానా వస్తున్నది. విప్పడానికి అందరూ తయారుగా ఉన్నారా? విందాం.
2: మూతలేని భరణిలో 300 రత్నాలు,
0: దానిమ్మ పండు,
2: కడుపులోన పిల్లలు, కంఠములోన నిప్పులు, అరుపేమే ఉరుము, ఎరుపంటే భయము,
0: రైలు,
2: కాటుక రంగు కమలం హంగు, విప్పిన పొంగు ముడిచిన కృంగు,
0: గొడుగు,
2: పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు,
0: సీతాఫలం,
2: తిరిగే దీపము గాలివానకు, ఆరని దీపము చమురు లేని దీపం, పిత్తల దీపము,
0: మినుగురు పురుగు,
2: తెల్లని పోలోసికి ఎర్రని టోపి,
0: అగ్గిపుల్ల,
2: అంధరాని వస్త్రంపై అన్నీ వడియాలే,
0: నక్షత్రాలు,
2: జామ చెట్టు కింద జానమ్మ, ఎంత లాగినా రాదమ్మ
0: నీడ.
1: బాగున్నాయి అఫ్సానా. ఇప్పుడు మన వారిలో కూడా మనకు కీడు చేసేవారు ఉంటారు అంటూ ఒక చక్కటి సంభాషణ చేయడానికి 4వ తరగతి చదువుతున్న వర్షిణి వినూత్న వస్తున్నారు. విందామా?
3: హాయ్ వినూత్న.
4: హాయ్ వర్షిణి.
3: ఏమే, రేపు సెలవు కదా, ఎక్కడికైనా వెళ్ళి ఆడుకుందామా?
4: సరేనే, ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు.
3: ఎక్కడికి వెళ్దాం? హా, మా ఇంటి దగ్గర అడవిలాగా చెట్లున్నాయి కదా, అక్కడ ఒక ఏటికెట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆడుకుందామా? మరి
4: సరేనే, రేపు ఏటికట్టు దగ్గర కలుద్దాం. బాయ్.
3: ఏంటి వినుతున్న, ఏటికట్టు కాడికి వస్తా అని రాలేదు?
4: అబ్బా, మా టీచర్ సెలవు కదా అని ఆన్లైన్లో ఎక్కువ హోంవర్క్ ఇచ్చారే, అందుకే రాలేదే.
3: ఓ అవునా, నేను వెళ్ళి నీకోసం ఎదురు చూస్తుంటే ఏం జరిగిందో తెలుసా? అనే
4: ఏం జరిగిందే?
3: ఏటిగట్టు కాడికి కసాయి భీముడు వచ్చాడే.
4: కసాయి భీముడు ఎవరే?
3: తెలీదా అని నీకు? ఆయన కట్టెల కోసం చెట్లను నరుకుతాడే.
4: అవునా?
3: పాపం భీముడిని చూసి చెట్లు గుండెలు దడదడ వణికాయే.
4: అయ్యో,
3: కసాయి భీముడు చూడడానికి ఎలా ఉంటాడు చెప్పాలా? అనే
4: చెప్పే.
3: చిన్న తువ్వాలు తలకి చుట్టుకొని, పెద్ద గొడ్డల్ని భుజాన పెట్టుకొని, బుర్ర మీసాలు దువ్వుతూ నవ్వుతూ ఏగాదిగా చూస్తూ ఉంటాడే.
4: ఓ అవునా, నేనెప్పుడు చూడలేదే.
3: ఆ కసాయి భీముడిని చూసి చెట్లు ఏవేవో మాట్లాడుకున్నాయే. చింత, మామిడి, కానుగ, మర్రి, ఏమేవో మాట్లాడుకున్నాయే. అప్పుడు తుమ్మ చెట్టు అంది, ఎవరికి మూడిందో మనలో నేడు దుష్టుడు కసాయి భీముడు, రెండో యముడు, వాడికి రోజులు మూడేది ఎప్పుడో అని తిట్టుకున్నాయి. అప్పుడు చింత, తిట్టకు తిట్టకు తుమ్మ, భీముడిని ఎందుకు తిడతావమ్మా? అప్పుడు తుమ్మ, రెమ్మలు కొట్టి కొమ్మలు నరికి మొదలను కూల్చే దుష్టుడు కసాయి భీముడు కాడా? అప్పుడు చింత, భీముడు కాడే తుమ్మ, కొమ్మలు నరికి మొదలు కూల్చేది గొడ్డలి, గొడ్డలే మన శత్రు, గొడ్డలే లేకపోతే భీముడికైనా ఎవరికైనా చెట్లని నరకటం సాధ్యం బౌనా? అప్పుడు తుమ్మ, అవునవును, నిజమే నిజమే చింత. అప్పుడు మామిడి, గొడ్డలి మాత్రం ఏం చేస్తుంది? అప్పుడు మామిడి, గొడ్డలి మాత్రం ఏం చేస్తుంది, దాని తూములో దూరింది ఎవరో చూడండి అమ్మా. అప్పుడు కానుగ, రంధ్రంలో దూరింది కర్ర, అసలు కర్రే రంధ్రంలో దూరకుంటే నరుకుట తరుమ, గొడ్డలికి కర్ర పట్టు లేకుంటే గొడ్డలికైనా భీముడికైనా చెట్లు నరకటం సాధ్యమా? అప్పుడు మర్రి, మరి కర్ర ఎవరే? మనవాడేనే, మనవాడే పగవాళ్ళకు దూరి మనకి కీడు చేస్తున్నాడు, మనకి ద్రోహము చేస్తున్నాడు. శత్రువు చేసే హాని కన్నా ద్రోహులు చేసే కీడే విన్నా. చూసావానే వినుత్న, మనవారే పగవాళ్ళలోకి దూరి మనకి కీడు చేస్తున్నాడు, మనకి ద్రోహము చేస్తున్నాడు. ఏది మంచో ఏది చెడో, ఎవరు మంచో ఎవరు చెడో అన్నీ తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి.
4: సరేనే బాయ్, ఆలస్యం అవుతుంది, మా అమ్మ తిడుతుంది, బాయ్.
3: హా బాయ్, రేపు కలుద్దాం.
1: ఎంత చక్కగా చెప్పారు వర్షిణి వినుత్న, చాలా బాగుంది మీ సంభాషణ. ఇప్పుడు సాయిగీతిక పర్యావరణ పరిరక్షణ గురించి ఒక ప్రసంగం.

0: స్వాగతం చేయడానికి వస్తున్నది. విందామా.
1: ప్రకృతి అందమైన దేవుని సృష్టి, మనుషులకు మరియు సమస్త ప్రాణకోటికి జీవనాధారం. చెట్లు, జంతువులు, గాలి, నీరు, నేల మొదలగునవి మన ప్రకృతిలో భాగం. ప్రకృతి అందించే వనరుల వలన మానవుని జీవితం హాయిగా ఇంకా సంతోషంగా సాగిపోతుంది. మానవుడు అభివృద్ధి అనే అంశంతో ఈ అందమైన ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. గాలిని, నేలను, నీరును ఇలా ప్రకృతిలో భాగమైన అన్నింటినీ మానవుడు కాలుష్యం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఒక చెట్లను నాటి మన పర్యావరణాన్ని రక్షించాలి. చెట్లను నరకడం వల్ల అడవిలో ఉండే జంతువులు అన్ని ఇంటి పరిసరాలలో కనిపిస్తున్నాయి. చెట్ల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు వాటికి కావలసిన కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ను అందచేస్తాయి.
0: అవును గీతిక, ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటి మన పర్యావరణాన్ని రక్షించాలి. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న హేమంత్ సాయి చిలిపి ప్రశ్నలు అడగటానికి వస్తున్నాడు. విందామా.
2: ఎవరు కొనని పత్రిక?
3: పెళ్లి పత్రిక.
2: చింపితే కాని పనికిరాని బుక్కు?
3: చెక్ బుక్.
2: కుట్టుకోవడానికి పనికిరాని దారం?
3: మందారం.
2: డ్రైవర్ నడపలేని బస్?
3: సిలబస్.
2: వేసుకోలేని గొడుగు ఏమిటి?
3: పుట్టగొడుగు.
2: గుడ్డు పెట్టలేని కోడి?
3: పకోడి.
2: వీసా అడగని దేశం?
3: సందేశం.
2: ఆయుధం లేని పోరాటం?
3: మౌన పోరాటం.
2: అందరూ నమస్కరించే కాలు?
3: పుస్తకాలు.
0: ఇప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పడానికి 6వ తరగతి చదువుతున్న అఫ్రా వస్తున్నది. విందామా.
4: మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్నే తప్పు పడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వల్లనే మనం మారామని ఎప్పటికీ గుర్తించలేరు. త్వరగా నిద్రపోవటం మరియు త్వరగా నిద్ర లేవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మిమ్మల్ని తెలివైన మనుషుల్లాగా తయారు చేస్తుంది. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావా, కష్టపడి ముందుకు పోతావా, నీ ఇష్టం. జీవితంలో గెలుస్తాం ఓడిపోతాం అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది.
0: విన్నారు కదా, బాగున్నాయి అఫ్రా మీరు చెప్పిన మంచి మాటలు. ఇప్పుడు చివరిగా పల్లెటూరు గురించి, పల్లెటూరు ప్రేమ ఆప్యాయతలు గురించి ఒక చక్కని పాట పాడడానికి ముందుకు వస్తున్నారు అఫ్సానా, వరుణ్, హేమంత్ సాయి, ఇంకా రియానా.
5: కోలోన పల్లే కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడిలాగల్లే యప పుల్లల చేదు నమ్లింది రామ రామ రామ రామ.
6: తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్లే సద్ది ముట్టల్లే సగబెట్టుకుంది బాయిగిరకన పల్లే.
5: హే తెల్ల తెల్లని పాలెదారల్లా బల్లే తెల్లారు తుంటదిరా గుల్లోని గంటలు కాడేళ్ల మెడలోనే జంతగా మోగుతూ ఉంటాయిరా నాగాలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యసి నట్టేరా గొడ్డు గోడ పక్కనే ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా.
2: సల్లగాలి మోసుకొచ్చేరా సేను శనగల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చెప్పట్లు గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కలతో తడిసిన మట్టి గ్రంథాలు.
5: ఊరు పల్లెటూరు దాని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టే కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దాని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు.
6: వంద గడపల మందన పల్లె గోడ కట్టని గూడున పల్లె చెరువుల తుల్లెట్టి జల్ల షాపులే రామ రామ రామ రామ. మావ అత్త బావ బాపు వర్సల్లే ఊరంతా చుట్టాల ముల్లే నా పల్లె దారంలో ఉదిగిన పూల దండలే రంగుల సింగడ పల్లె.
5: ఆలు మొగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలు రచ్చ బండ మీద ఆటలు
2: చాయ్ బండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి.
5: తట్టబుట్టల కూర తొక్కులే చేతనైన సాయం చేసే మనసులు మాయిపూత కాసినట్టే మనసులు. ఏ ఊరంటే రోజు గది సచ్చేదాకా ఉంటది అది.
6: వంద గడపల మందన పల్లె గోడ కట్టని గూడున పల్లె చెరువుల తుల్లెట్టి జిల్ల షాపులే రామ రామ రామ రామ. మావ అత్త బావ బాబు వర్సల్లే ఊరంతా చుట్టూ

విన్నారు కదా పల్లెటూరు పాట, బాగుందా? మీరు ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కొత్తగూడెం మోడల్ స్కూల్ మేదరబస్తి బాల బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

మీరింతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కొత్తగూడెం మోడల్ స్కూల్ మేదరబస్తీ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి నేనొక్కడినే చిత్రం నుండి ఈ పాట.

0: gente perra.
1: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 జిల్లాల్లో పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కందర్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు హాజరయ్యాక ములుగు జిల్లాలోని మేడారం చేరుకుంటారు. వన దేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ములుగుకు వెళ్తారు. నూతనంగా నిర్మించిన ములుగు జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారు. ములుగు జిల్లాలో 868 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. రాష్ట వ్యాప్తంగా హ్యామ్ పథకం కింద 16,007 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7,448 కిలోమీటర్ల మేర నిర్మించే 2,145 పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ది పనులకు సంబంధించి స్థానిక గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 484 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో పరకాల మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా మెరుగుదల, అంతర్గత సీసీ రోడ్లు, కుంకుమేశ్వర స్వామి ఆలయ అభివృద్ది, ఉర్దూ ఘర్కం షాదీఖానా, అక్కంపేట మోడల్ విలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, పరకాల ఎర్రగట్టుగుట్ట 4 లేన్ల రహదారి, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పనులు ఉన్నాయి. 41 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, పరకాల డిగ్రీ కళాశాల, ఆత్మకూరులో ఎన్పీడీసీఎల్ ఆధునిక డివిజన్ కార్యాలయ ఎస్పీఎం షెడ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బహిరంగ సభకు దాదాపు 80,000 మంది ప్రజలొస్తారని భావిస్తున్నారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకంలో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 16 నియోజకవర్గాల్లో సగటున ఒక్కో ప్లాట్కు 8.18 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లో ప్లాట్ల కోసం అల్పాదాయ వర్గాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించిన తర్వాత లాటరీ తీసి లబ్దిదారులను ప్రకటించారు. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ ఈ పథకంలో భాగంగా మరో 4 నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎల్బీనగర్, గోషమహల్, ముషీరాబాద్, చంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను ప్రభుత్వం నిర్మించనుంది. ఇప్పటికే టెండర్లు పిలిచామని, సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ వెల్లడించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం కింద క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకంలో 18,766 ఆటోవాలాలకు

ప్రయోజనం కలుగుతుంది. ఇందులో డీజిల్ ఆటోలు 11,254 ఉన్నాయి, పెట్రోల్ ఆటోలు 7,512 ఉన్నాయి. ప్రస్తుత ఆటోకు ఎలక్ట్రిక్ రిట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు 1,50,000 రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఈ స్కీమ్ పారదర్శకంగా సమర్థవంతంగా అమలయ్యేలా 3 స్థాయిల్లో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణను 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక విమర్శలు చేస్తోందన్నారు. భారత్ లో మంచి కాలేజీలు లేవని బీఆర్ఎస్ నేతలు అకస్మాత్తుగా చెబుతున్నారన్న బండి సంజయ్, మరి 10 ఏళ్ల కాలంలో మీరేం చేశారని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు కళాశాలలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఇంటర్మీడియట్ విద్యార్థులను ఆత్మహత్యలకు ఎవరు ప్రేరేపించారంటూ ప్రశ్నలు సంధించారు. తగినంత మంది ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదు? విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఎందుకు పేరుకుపోవడానికి అనుమతించారని ఎక్స్ లో ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. మీరు ఎన్ని పేపర్ లీకులు చేశారని బీఆర్ఎస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. కళాశాలలకు నిధులు ఎందుకు ఇవ్వకుండా చేశారు? కనీసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్ పాలన రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని, పాఠశాలలు బాగా లేవని మొదట విమర్శించింది కేసీఆర్ మనవడేనని, ఇప్పుడు మనవరాలు కూడా అంత మంచి కాలేజీలు చెబుతోందని పోస్టులో ప్రస్తావించారు. హైదరాబాద్ గాంధీభవన్లో పీఎస్సీ సమావేశం జరుగుతోంది. తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక సమావేశంలో హైదరాబాద్ డీసీసీ నాయకులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, రాబోయే సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ చేపట్టబోయే వరుస కార్యక్రమాల రూపకల్పనపై నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మహిళలు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ సమీపంలోని గంధంవారిగూడెంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును ఆయన ప్రారంభించారు. సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళలు పెద్ద వ్యాపారాలైన రైస్ మిల్లులు, గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు, పెట్రోల్ బంకులను నడుపుతూ ఆర్థికంగా బలపడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకు పక్కన సూపర్ మార్కెట్తో పాటు కాఫీ షాప్, రెస్టారెంట్ బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్దికి నిధులు మంజూరులో పక్షపాత ధోరణి సరికాదని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సర్పంచులకు మాత్రమే నిధులు మంజూరు చేయడం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తగదన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు 104 కోట్ల రూపాయలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు ఆర్థోపెడిక్ సమస్యలున్న వారికి, 19న వినికిడి లోపం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 20న జనరల్ వైద్య పరీక్షలు, 21న కంటిచూపు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. యూడీఐడి దరఖాస్తు ఫామ్తో పాటు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లతో పాటు ఎక్స్రేలను తీసుకుని సదరం శిబిరాలకు రావాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో

0: ఆత్మ ఇళ్ల టవర్స్ లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్ తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సమాజానికి తిరిగివ్వడం, ఇది సామూహిక శ్రేయస్సును బలోపేతం చేయడం, అవసరాలను తీర్చడం, ఇంకా ఇతరులకు అవకాశాలను సృష్టించడం, ఇదే లక్ష్యంగా పెట్టుకున్న ఒక చురుకైన పరస్పర చర్య. తిరిగివ్వడం అంటే అది ఒక మాట ద్వారా కూడా కావచ్చు, ఒక సమయాన్నివ్వడం, నైపుణ్యాలనివ్వడం, డబ్బును, వనరులను, ఇలా ఏ రూపంలో ఇచ్చినా సమాజానికి తిరిగివ్వడం అనేది అసలు ఆలోచనే చాలా గొప్ప ఉన్నతమైనది. అంటే అన్ని ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి చేయడం అనేది చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. మరి ఇలాంటి అనేక పనులను చేపడుతూ వైదేహి సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాలి అనే ఆలోచన కూడా మేబీ అక్కడి నుంచి పుట్టుకుని వచ్చి ఉండవచ్చు. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు వైదేహి సేవా సమితి వ్యవస్థాపక సభ్యురాలు, ఉపాధ్యక్షురాలు ముత్తేవి సీతాకుమారి గారు. వారిని అడిగి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అసలు ఈ ప్రయాణం ఎలా ఆవిడ మొదలు పెట్టారనేది. నమస్కారం సీతాకుమారి గారు.
1: నమస్కారం అండి.
0: సీతాకుమారి గారు, మీ గురించి చెప్పండి మా శ్రోతలకి, అలాగే మీ సేవా కార్యక్రమాల ప్రస్థానం ఎలా మొదలైంది?
1: నా పేరు మీరు చెప్పారు, ముత్తేవి సీతాకుమారి. మా పుట్టింటి పేరు ముత్తేవి, అత్తగారింటి పేరు గొల్లనపల్లి. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను. 57-58 సంవత్సరాల్లో ఆడపిల్లని స్కూల్కి పంపించడం అంటేనే నచ్చని రోజుల్లో నేను చదువుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో చదువుకోవటానికి స్ఫూర్తి అంటే మా అమ్మ. ఇవాళ మీరు అడిగారు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని, అది కూడా బహుశా నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చిందేమో. ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు పొయ్యి ఆడిపేసేసి వెళ్ళిపోయేది, అది ఆమె వ్యక్తిత్వం. బహుశా ఆమె నుంచి నాకు వచ్చిందేమో అనుకుంటాను. మొదట ఒక పల్లెటూరులోనే చదువుకోవటానికి వచ్చిన చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక 4 కిలోమీటర్లు నడిచి వేరే ఊరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అలా 11 దాకా చదువుకున్నాను ఎట్లాగో. తర్వాత చదివించడానికి కూడా ఇబ్బంది అయిన రోజుల్లో మా అమ్మ నా వెనుక నిలబడ్డది. హైదరాబాద్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో చదివించింది. పాలిటెక్నిక్ అయిపోయినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో దొరికిన చోట జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత పెళ్ళయింది. పెళ్ళయినాక హైదరాబాద్ వచ్చాను. తర్వాత చదువుకోవాలనే కోరుకున్నది అన్నప్పుడు మా వారు ఒప్పుకోబట్టి నేను నైట్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. జేఎన్టీయూ అప్పుడు మసాబ్ ట్యాంక్లో ఉండేది. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ బిఈ చేశాను. అప్పటికి మాకు అబ్బాయి అన్నాడు. 2వ అబ్బాయిని క్యారింగ్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత కూడా అవసరం ఏదైనా చేయిస్తుంది. తర్వాత నాకు అక్కడ డిపార్ట్మెంట్లో సస్టైనబిలిటీ కోసం ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ కాలేజీలో చేయాల్సి వచ్చింది. సరే ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో ఒడుదొడుకులు పెద్దగా ఒక రకంగా ఇబ్బందులు పడలేదు అని చెప్పాలి. నేను 98లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటం జరిగింది.

అప్పటికే వైదేహి సేవా సమితి, వైదేహి ఆశ్రమం 1993లో ప్రారంభమైంది. దానిలో కొంత ఇన్వాల్వ్ అవటం మొదలెట్టాక నాకు ఒక కారణం దొరికింది. నేను ఏదైనా చేయటానికి నాకు అవకాశం దొరికింది అనుకున్నప్పుడు జాబ్ వదిలేస్తాను. వదిలేస్తే పూర్తిగా వైదేహితో ఉన్నాను. గత 33 సంవత్సరాలుగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను వైదేహితో పాటు. వైదేహి ఎలా మొదలైంది అని అడిగే నన్ను. వైదేహి అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు, లక్షలాది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి మొత్తం భారతదేశంలో. ఇందులోంచి సేవా కార్యక్రమాలు చూసేది సేవా భారతి అనే వింగ్ ఉంటుంది. ఆ సేవా భారతికి అనుబంధంగా ఈ వైదేహి ఆశ్రమం అని ముందు ప్రారంభించడం జరిగింది 1993లో. అది ప్రారంభానికి కూడా ఈ సేవా భారత్ ద్వారా ఉన్న అధికారులు ఒకసారి వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్లని దయనీయ స్థితిలో చూసినప్పుడు ఆయన మనసు వికలమైంది. ఆడపిల్లల్ని ఏదో చెయ్యాలి మనం అనే తపనతో ఆయన వైదేహికి అంకురార్పణ చేశారు. తన లాంటి వాళ్ళని కొందరు కలుపుకొని ధనం మూలం ఇదం జగత్ అంటారు.

0: 1993లో. అది ప్రారంభానికి కూడా ఈ సేవాభారత్ ద్వారా ఉన్న అధికారులు ఒకసారి వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్లని దయనీయ స్థితిలో చూసినప్పుడు ఆయన మనసు వికలమైంది. ఆడపిల్లల్ని ఏదో చెయ్యాలి మనం అనే తపనతో ఆయన వైదేహికి అంకురార్పణ చేశారు. తన లాంటి వాళ్ళని కొందరు కలుపుకొని ధనం మూలమిదం జగత్ అంటారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు కొంత లైక్ మైండెడ్ పీపుల్ నుంచి కొంత కొంత తీసుకున్నా. మొదట మేమేం చేశామంటే అన్నపూర్ణ పథకం అని మన తెలిసిన కొన్నేళ్లలో బ్యాగ్స్ ఇచ్చి అమ్మా మీరు రోజు వంట చేసుకుంటారు, వంట చేసుకునేటప్పుడు మీతో పాటు ఇంకో పిల్లకి పెడుతున్నా అనుకున్న ఓ గుప్పిడి బియ్యం సంచిలో వేయండి, మేము వారానికో 10 రోజులకి వచ్చి తీసుకుంటాము అని చెప్పాం. సరే అని వాళ్ళు అలా చేయటం మొదలెట్టారు. తర్వాత తర్వాత గుప్పిడి బియ్యం ఏమిటి, మనం బస్సా బియ్యం ఇవ్వచ్చు కదా, మనం కూరలు ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు. ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నిలబెట్టిన సంస్థ ఇది. తర్వాత తర్వాత అవసరానికి అనుగుణంగా దాతలు పెరిగారు. మనిషి నుంచి మనిషికి వెళ్ళింది, ఎక్కడ పబ్లిసిటీ అన్నది ఉండదు, బై వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది, సంస్థ పెరిగింది. మొదట 3 రూములు 3 అమ్మాయిలతో ప్రారంభించిన వైదేహి ఆశ్రమం 33 మంది ఆడపిల్లలు అయ్యే వరకు మాకు ఆ 3 రూముల్లో వాళ్ళని అకామిడేట్ చేయడం చాలా కష్టమైపోయింది. చూస్తున్న వాళ్ళు అన్నారు అట్లా మేము సహాయం చేస్తాం, మీరు బిల్డింగ్ కట్టుకోండి అన్నారు. అనూహ్యమైన స్పందన దొరికింది, మంచి బిల్డింగ్ మొదలెట్టాము. మొదలెట్టినప్పుడు ఈ రోజు మీరు చూస్తున్న వైదేహి ఆశ్రమం 4 అంతస్తుల్లో ఉన్నది, 150 మందికి కూడా అకామిడేషన్ ఇవ్వగలిగే అంత వ్యవస్థ ఉంది. తర్వాత ఆడపిల్లలని ఒక్కసారి వైదేహి ఆశ్రమంలోకి తీసుకున్నాక ఆ పిల్లని పూర్తిగా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, ఒక కుటుంబంలో ఇమిడిపోవాలి అమ్మాయి, ఆమెకు ఒక కుటుంబం ఏర్పడాలి అనుకున్న ఉద్దేశంతో ఆ ప్రస్థానం జరిగింది. మొదట తీసుకోవటం అన్నది ఇది భారతదేశంలో ఏ మూల నుంచి ఆడపిల్లలు వచ్చినా కానీ తల్లిదండ్రులు లేని నిరాశ్రితులైన బాలికలు లేదు, ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఉన్నా కానీ సపోర్ట్ చేయలేని తల్లిదండ్రులు అటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ తీసుకునేవాళ్ళం. ఈ తీసుకోవటం కూడా ఒక అమ్మాయి గురించి ఎవరు చెప్తారు, సమాజం నుంచి మేమేం పేపర్ పబ్లిసిటీ చేయము కూడా, ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా వైదేహికి చేర్చండి అంటే వాళ్ళు చెప్పినప్పుడు మన కమిటీ సభ్యులు మాకు వైదేహికి ముందు చెప్పవలసింది ఏంటంటే ఎసెట్ ఏంటంటే మంచి టీం, కార్యకర్తలు వీళ్ళందరూ ఒక్క రూపాయి కూడా సమాజానికి వెనక్కి ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్న కార్యకర్తల టీం ఉన్నది, మంచి టీం. ఆ టీం వల్ల ఈరోజు వైదేహి 30 ఏళ్ళు నిరాటంకంగా సాగుతోంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి అప్లికేషన్ రాగానే వాళ్ళు ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసినాక వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం వెంటనే తీసుకురాం పిల్లల్ని. వాళ్ళ బాబాయిలు కానీ మామయ్యలు గారు ఉన్నప్పుడు కుటుంబం అవసరం ఏంటో వాళ్ళకి చెప్తారు, మీ అమ్మాయిని మీ ఇంట్లో పెంచుకోగలిగితే బాగుంటుంది అని ముందు కన్విన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి కన్విన్స్ అయ్యారు లేని మేమే పెంచుకుంటామంటారు, లేదు చేతగాని పరిస్థితులు ఉంటే వైదేహికి తీసుకొస్తారు. ఒకసారి వైదేహికి వచ్చింది అంటే అమ్మాయి బాధ్యత పూర్తిగా మనదే, అమ్మాయిని చదివిస్తాము, సంస్కారం ఇస్తాము, అమ్మాయి కల్చరల్ ప్రోగ్రామ్స్, సంగీత నాట్యం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాము. చదువు విషయం వస్తే అమ్మాయి ఎంత చదువుకుంటే అంత ఆమె శక్తి మేరకు చదివిస్తాం.
1: అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారండి పిల్లలు?
0: లేదు, శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్నది, మాకు శిశు మందిర్ స్కూల్లో చదివిస్తాం. ఇప్పటిదాకా వైదేహిలో దాదాపు 16 మంది ఇంజనీరింగ్ గర్ల్స్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా 5 అమ్మాయిలు ఇంజనీరింగ్ లో ఉన్నారు, అలాగే నర్సింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఉన్నారు.
1: వివాహాలు జరిగానండి
0: ఇప్పటి వరకు? ఒకసారి వైదేహికి వచ్చినాక ఆ అమ్మాయి చదువు పూర్తయిందన్నాక కొందరికి చదువులో అంత ఆసక్తి ఉండదు, వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్స్ ఏదో ఒకటి నేర్పిస్తాం. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడగలదు అన్న ధైర్యం మాకు కలిగిన రోజు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తాం. పెళ్లి చేసి పంపించినాక బాధ్యత పూర్తిగా వాళ్ళకి అత్తగారి వాళ్ళకి అప్పగిస్తాం. దాని తర్వాత మనకు పెద్దగా వ్యవస్థ లేదు కాబట్టి పెళ్లి చేసేటప్పుడే మేము చెప్తాం అమ్మాయి బాధ్యత మీద. అట్ ది సేమ్ టైం మేము విడిచిపెట్టాం, తర్వాత కూడా అమ్మాయి ఎలా ఉంది ఏముంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే చెప్పవలసింది, వైదేహి అనేది ఒక ఆశ్రమమో ఏదో కాదు, ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇందులో తాతయ్యలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, అన్ని రకాల పిలుపులతోనే నడుస్తుంది. వాళ్ళ కష్టం ఉన్నా సుఖం ఉన్నా వాళ్ళకే చెప్పుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు ఆడపిల్లలు మొత్తం మీద. పెళ్ళి అయిన తర్వాత కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది పెళ్ళైన పిల్లలందరూ, వాళ్ళు కూడా ఏడాదికి ఒక్కసారి వచ్చి కలుస్తారు. ఈ లోపల కూడా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళలో వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు, అది కూడా చూశాను నేను. అట్లాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఒకటి జరుగుతుంది. యాన్యువల్ డే జరిగినప్పుడు

0: సెలబ్రిటీస్ అంటే యూజువల్గా మేము జ్యుడిషియరీ నుంచి హైకోర్టు నుంచి ఒక జస్టిస్ని పిలిచే ప్రయత్నం చేస్తాం. ఒక జస్టిస్ వస్తారు, ఒక స్వామీజీ కానీ ఎవరైనా వస్తారు, ఒక మంచి వక్త అన్నమాట. తర్వాత కొంతమంది దాతలు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు. పిల్లలు ఏడాదంతా ఎదురు చూస్తారు, వాళ్ళ స్కిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం దొరకాలని అలా చేస్తారనమాట. సమాజం నుంచి మాకు దొరికిన స్పందన ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా మాకు మంచి సపోర్ట్. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, వైదేహిలో పిల్లలతో కలిసి భోజనం చేయాలి అని ఆ ఉద్దేశంతో వస్తారు. అదొక్కటే కాదు, మ్యారేజ్ డే కానివ్వండి, వైదేహాశ్రమానికి వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. అలాగే పిల్లల్ని చదివించడంలో విషయంలో కానీ, బట్టలు ఇవ్వటంలో కానీ, ఏ విషయంలో అయినా సరే కేవలం సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించాం మేము. మొత్తం సమాజం నుంచి ప్రతి గివింగ్ బ్యాక్ అన్నారు. నేను సమాజం నుంచి నాకు దొరికింది, నేను ఇవ్వాలి అనే స్ఫూర్తితో వచ్చేవాళ్లే ఎక్కువ అనిపిస్తారు నాకు. పెళ్లి సంబంధాలు కూడా అలాగే వస్తాయి. ఒక అమ్మాయి పెళ్లి జరిగింది, ఆ అమ్మాయి పెళ్లిలో ఎలా జరిగింది, ఏం జరుగుతుంది అన్నది చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకో సంబంధం వస్తుంది. అందరూ ఆన్ దేరోన్ వస్తారు. ఇక్కడ ఉండేది ఏంటంటే, మాకు ఛాయిస్, అబ్బాయిని వెతుక్కునే ఛాయిస్ మాకే ఉంటుంది. ఎలిజిబుల్ గర్ల్స్ ఉంటారు పెళ్ళికి, ఒక అప్లికేషన్ వస్తుంది మ్యారేజ్కి, బయోడేటా పంపిస్తారు, ఫోటోలు పంపించినప్పుడు ఈ అమ్మాయికి అయితే బాగుంటుంది అని మనం అనుకున్నాక మిగతా ముందుకెళ్తాము. అబ్బాయి ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తాము, అబ్బాయికి వివరాలు చెప్తాము. కుల మత ప్రసక్తి ఉండదు ఇక్కడ. మన ఇంట్లో మన పిల్లలకు ఒకళ్ళిద్దరు వెళ్ళి ఎత్తుకుతారేమో, ఇక్కడైతే ఒక 10 మంది కమిటీ మెంబర్స్, మ్యారేజ్ కమిటీ ఉంటుంది, మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కన్విన్స్ అయితేనే ఆ సంబంధం చేయాలి అనుకుంటాం. అబ్బాయి ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తాము, ఆ అబ్బాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వెరిఫై చేస్తాము, తల్లిదండ్రులకి ఇష్టమా అని అడుగుతాము. అని అడిగినాక అప్పుడు మాత్రమే అమ్మాయిని చూపిస్తాం. ఒక్కసారి ఒక అమ్మాయిని చూపించాము అంటే పెళ్ళి అయిపోవాల్సింది, ఆ అమ్మాయి నచ్చలేదని ఇంకో అమ్మాయిని చూపించాం. అంత పూర్తి ఎంక్వైరీ అయినాక మాత్రమే అమ్మాయిని చూపించడం జరుగుతుంది.
1: పూర్తి బాధ్యత మీరు వహిస్తారు.
0: ఇంకొకటి ఏంటంటే, అన్నీ అనుకున్నాక అబ్బాయి బాగున్నాడు పెళ్లి చేద్దాము అనుకున్నప్పుడు మేము వాళ్ళిద్దరిని మెడికల్ చెకప్కు పంపిస్తాం, అబ్బాయిని మా అమ్మాయిని కూడా పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చినాక మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్ ఉంటారు, వారికి చూపించి వారు కన్విన్స్ అయినాక మాత్రమే పెళ్లి జరుగుతుంది.
1: సొంత కుటుంబ సభ్యులు కూడా ఎంత కేర్ తీసుకుంటారు.
0: మన మెడికల్ ఆస్పెక్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎందుకంటే ఒకసారి పెళ్లి చేశాక పిల్లకి రేపు ఇబ్బంది అయితే కష్టం ఏదైనా అని ఆ ఉద్దేశంతో అలా చేస్తాం అనమాట.
1: సీతాకుమారి గారు, మీరు ఈ వైదేహి ఆశ్రమంలో పిల్లల్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు ఒక కొంత ప్రత్యేకంగా వ్యవహరిస్తారని తెలిసింది, ఆ విషయం ఏంటండి?
0: ప్రత్యేకంగా అంటే, ఇప్పుడు చెప్పాను ఇందాక మీకు, దేశం మొత్తంలో ఎక్కడి నుంచైనా మేము ముందు వైదేహి ఆశ్రమాన్ని చూసుకునేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిజంగా నిరాశ్రితులు లేదు, కేవలం ఏదో ఇక్కడ బాగుంది కదా ఒక హాస్టల్ లాగా ఉంది అనుకుని రావటం కాకుండా ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తాము. కొన్ని కేసెస్లో మరీ ఆర్థిక స్థితి బాగాలేదన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచేసి చదువుకి కొంత సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీడ్ బేస్డ్ అనమాట ఇది, ఎవరికి ఏ ఆడపిల్లకి ఏ అవసరం అన్నది మనం కనుక్కోవాలి. తీసుకున్నామంటే ఒక్కసారి వైదేహి ఆశ్రమంలో ఒక అమ్మాయి అడుగు పెడితే, ఇక మా అమ్మాయి అమ్మాయి ముందు అమ్మాయి లోపలికి రాగానే మెడికల్ చెకప్ చేయిస్తాం. అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమీ లేవంటారు ఒక్కొక్కసారి, కానీ ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి అమ్మాయికి మెడికల్ చెకప్ చేయిస్తాము. చేయించినాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అట్లానే అమ్మాయిని వెనక్కి పంపము, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ట్రీట్మెంట్తో సహా మొదలెడతాం మేము. ఎక్కడి నుంచైనా తీసుకునేవాళ్ళం ముందు, కానీ ఇప్పుడు 2016 నుంచి గవర్నమెంట్ జేజే యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మాదేమైంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నది కాబట్టి మేము పిల్లల్ని కేవలం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి అన్నది ఒకటి మ్యాండేటరీగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరినిస్తే వాళ్ళని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల మా రూల్స్లో కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది, బట్ స్టిల్ తప్పదు కదా, మన ప్రభుత్వంని ఆనర్ చేయాలి, చేస్తాము. వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతూనే 18 ఏళ్ళు నిండేదాకా వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తాం. 18 నుంచి 21 వరకు ఆఫ్టర్ కేర్ అన్నట్టు వాళ్ళని కూడా మా దగ్గరే ఉంచుకుంటాం. 21 వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పటిదాకా లోపల పెరిగింది ఆశ్రమ వాతావరణంలో, బయట ప్రపంచం తెలియదు అమ్మాయికి, రేపు బయట అడాప్ట్ అవటం కష్టం అన్నట్టు ఒక ఏడాది ఉద్యోగం చేయించే ప్రయత్నం చేస్తాము. నువ్వు అమ్మాయిని ఉద్యోగంలో చేర్చున్నప్పుడే మేము పెళ్లి ప్రయత్నాలు

0: కొన్ని జరుగుతాయి. ఈ ఏడాది ఉద్యోగంలో ఉన్నప్పుడు నెమ్మదిగా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. పెళ్లి చేసినా కూడా ఆఫ్టర్ కేర్ మేము చూసుకుంటాం, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకుంటాం.
1: సీతాకుమారి గారు, ఇప్పుడు ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే మన కుటుంబంలోని డిఫరెంట్ మనస్తత్వంలో ఉన్న వ్యక్తులను చూస్తాం. మరి మీరు ఇంతమంది పిల్లల్ని డిఫరెంట్ కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తున్నారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, మరి అలాంటప్పుడు వాళ్ళలోని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు. ఇది ఏ ఇద్దరు పిల్లలు ఒకలాగా ఉండరు, వచ్చిన కొత్తల్లో కొన్ని జరుగుతాయి. గ్రాడ్యువల్గా మిగతా పిల్లల్ని చూసి చాలా వరకు పరివర్తన వస్తుంది. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులు అలా ఎలా చూసుకుంటారో. ఇక్కడ కమిటీ సభ్యులు కానీ, అక్కడ ఉండే మాతాజీలను కానీ, మాతాజీలు అంటాం అక్కలు అంటాం, వాళ్ళని చూసి కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల్ని చెక్ చేయవలసి వస్తే మాతాజీలు నచ్చ చెప్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చూస్తారు. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల దాకా భజన ఉంటుంది. భజన ఉన్నప్పుడు 1/2 గంట వాళ్ళు భజన చేసేటప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్తారు. అల్టిమేట్గా మనం కోరుకునేది ఒక్కటే, ఈ పిల్లలు రేపు ఉద్యోగాలు చేస్తారా, గృహిణీలు అవుతారా, ఏమన్నా కానివ్వండి, వీళ్ళు మంచి పౌరులుగా తయారవ్వాలి. రేపు ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి, అసాంఘిక శక్తుల్లోకి వెళ్ళకూడదు పిల్లలు అన్న ఉద్దేశంతోనే చెప్తుంటాం, మంచి విషయాలు చెప్తుంటారు. ఇవన్నీ స్కూల్ లెవెల్ వరకు చక్కగా ఉంటారు పిల్లలు. ఇంకా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు ఒక్కసారి కాలేజీకి వెళ్ళటం మొదలెట్టే వరకు వాళ్ళకి రెక్కలు వచ్చేసినట్టు ఫీల్ అవుతారు, కొంచెం మార్పు జరుగుతుంది. మేము చేర్చే కాలేజెస్లో మేనేజ్మెంట్కి కూడా మేము థ్యాంక్ఫుల్గా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా మా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పిల్లలు ఎలా ఉంటున్నారు, వస్తున్నారా రావటం లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అన్నది మానిటరింగ్ వాళ్ళ దగ్గర. ఇక్కడ 24-hour సర్వేలెన్స్ సీసీ కెమెరాలు పరిగిలో ఉంటారు. ఇట్లాగ కాలేజీలో కూడా ఇవాళ మీ అమ్మాయి రాలేదు అని వెంటనే ఫోన్ వచ్చేస్తుంది 10:00. లేదా ఇవాళ జ్వరం వచ్చిందా ఇంకోటో ఏదోమైనా చెప్పేస్తాం ప్లీజ్. అలా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మన పిల్లల విషయంలో కొంత బాధ్యత తీసుకుంటుంది.
1: సీతాకుమారి గారు, ఎంతో తక్కువ స్థాయి నుంచి, ఎంతో కష్టపడి, చదువు లేని అటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు ఎంతో కష్టపడి చదువుకుని వచ్చారు. మీకంటూ ఒక మంచి కుటుంబం ఏర్పడింది, ఫైనాన్షియల్గా మీరు కూడా కొంచెం బలపడ్డారు. అయితే మీకు ఆ లైఫ్ ఎలా అనిపించింది? ఎప్పుడైతే ఈ వైదేహి స్థాపించినప్పుడు మీరు తీసుకోవడంలో ఉన్న ఆనందం కంటే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు?
0: కరెక్ట్గా అన్నాను. మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు పడ్డాను, పైకి వచ్చాము. ఉద్యోగం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు 93లో వైదేహి ఆశ్రమం ప్రారంభించడం జరిగింది. నేను వచ్చిన రోజు నాకు పెద్దగా ఏం తెలియదు, సేవా ఇవి అని ఏం తెలియదు మనకి. ఏదో ఆడపిల్లల సంస్థ ఇది, ఇందులో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్నప్పుడు వెళ్ళటం మొదలెట్టాను. వెళ్ళటం మొదలెట్టాక గ్రాడ్యువల్గా ఇన్వాల్వ్ అవటం మొదలెట్టాక నేను ఏం కోల్పోయాను, నేను ఎన్ని ఇబ్బందులు పడి చదువుకున్నాను, ఆ పిల్లలకి ఆ ఇబ్బందులు రాకూడదు అన్నది నాకు బ్యాకప్ ది మైండ్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అవసరాలు చూసుకుంటూ నాలాంటి కమిటీ మెంబర్ నేను ఒక్కదాన్ని అని చెప్పాను, నాన్న మించిన వ్యక్తులు ఉన్నారు అక్కడ, నేను కేవలం ఒక సంవిధానం మాత్రమే, అసలు వాళ్ళు వాళ్ళే అని చెప్తాను. నేను వైదేహి స్టార్ట్ అయింది 2-3 రోజులైనాక నేను ఆలోచించాను. మా వారు అన్నారు నీకు ఇష్టం లేకపోతే జాబ్ వదిలేసే, వదిలినాక ఏం చేయాలి అన్నది ఉంటుంది కదా యూజువల్గా అన్నప్పుడు, నేనన్నా నేను వైదేహి బాధ్యత తీసుకోవచ్చు, అది ఉన్నది కాబట్టి నేను కొంత కాలక్షేపం, నేను కాలక్షేపం అనే అంటున్నా సేవ అంటే నాకు కొంత కాలక్షేపంగా ఉంటుంది కాబట్టి నేను జాబ్ వదిలేస్తాను అన్నప్పుడు వదిలేశాను. వదిలేసినాక నేను ఎప్పుడు అయ్యో జాబ్ వదిలేశానే అని చెప్పి నేను అనుకోలేదు, అంతగా ఇన్వాల్వ్ అయ్యాను వైదేహిలో. చాలా సంతోషం అనిపించేది. వైదేహి ఆశ్రమంలో పనిచేస్తున్నా, మీరు వైదేహిలో చేస్తున్నారా అన్న మాట ఎవరన్నా అన్నప్పుడు చాలా సంతోషం అనిపించా, నేను చాలా మంచి పని చేశాను జాబ్ వదిలేశాను. నా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు నన్ను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. మొదట్లో వైదేహిక కొంత కొంత ధన సహాయం అవసరం అయితే మా దగ్గర నుంచి కూడా జరిగేది. ఈనాడు వైదేహికి అవసరం లేదు కాబట్టి నేను కేవలం మాట సాయం చేస్తున్నాను వైదేహి.
1: వెరీ గుడ్.
0: పిల్లలు వెళ్ళకపోతే అమ్మ రాలేదేంటి అని అడిగిన రోజు చాలా సంతోషం అంటే.
1: 93లో స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 2026 వరకు మీ ప్రయాణంలో మీకు ఎలా అనిపిస్తుందండి?
0: చెప్తున్నాను, చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదైనా కొత్తది ఏదైనా విషయం ఉన్నప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను, లేదంటే చెప్పేస్తాను, లేదంటే ఏదైనా చూసినప్పుడు ఇది మన పిల్లలకు ఉంటే బాగుంటుంది, ఈ కోర్సు మన పిల్లలు చదివితే బాగుంటుంది.

0: ఉంటది. ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మేము. ఆలోచించినప్పుడు కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
1: ఈ ఆశ్రమంలో చదువుకుని ఇప్పుడు పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ అమ్మాయిల నుంచి వచ్చిన మీకు మంచి టెస్టిమోనీ ఏముందండి?
0: మంచి టెస్టిమోనీ అంటే ఒక అమ్మాయి ఒకరోజు వచ్చి నాతో అన్నదే, అమ్మా మీరు మమ్మల్ని పెంచినట్టు నేను మా పిల్లల్ని పెంచలేకపోతున్నానేమో అని. అది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా కొందరు ఉన్నారు, మొట్టమొదటి పెళ్లి జరిగినవి, ఆ పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళు పర్వాలేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది పూణేలో. వాళ్ళు యాక్చువల్గా జపాన్ లో ఉండేవాడు అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్లికి వచ్చినప్పుడు మేము యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర పిల్ల, తెలుగు తప్పితే భాష రాని పిల్ల జపనీస్ కంట్రీలో ఎట్లా సర్వైవ్ అవుతుందో వద్దని ఊరుకున్నాం. మళ్ళీ 6 మంత్స్ తర్వాత అదే మ్యాచ్ ఇచ్చినప్పుడు పర్వాలేదు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఎక్కడే పోతారు అని అనుకున్నాక సరే ముందుకెళ్ళాము పెళ్లి చేయడానికి. ప్రయత్నించినప్పుడు రామకృష్ణ మఠంలో అమ్మాయికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి ముందు పర్వాలేదు, అమ్మాయి కనీసం ఒక కష్టము ఏడుపు అన్నా చెప్పుకోగలుగుతుంది అన్న ధైర్యం వచ్చినాక పెళ్లి చేసి పంపించాము. ఆ అమ్మాయి మామూలుగా బిఏ చదివిన వైదేహాశ్రమం పిల్ల, ఈరోజు ఈవెంట్ డిజైనర్, బ్యూటిఫుల్. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ అమ్మాయి రావటమే కాదు, తన తోటి పిల్లలకి ఏ కష్టం వచ్చినా కానీ తను
1: నిలబడదు.
0: అమ్మ చెల్లెలు వీళ్ళు చెప్పుకుంటారు, అక్క అక్కగానే చూస్తారు. అలా చూసినప్పుడు చాలా సంతోషం. ఇలాంటివి ఉన్నాయి ఇంకా పిల్లలు, పెళ్ళైన పిల్లలు వస్తుంటారు, ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు ముందు వస్తారు, కొంచెం హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకో పెళ్లిళ్ళు ఉన్నాయన్నప్పుడు ఈ సంబంధం ఇది బాగుంటుందని చెప్పి చెప్తుంటారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మనం పిల్లల్ని సక్రమ మార్గంలోనే పెంచాము. తర్వాత మొన్న ఒకరోజు ఊరికి వెళ్ళాను నేను అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆవిడ అదే అన్నారు, అమ్మ ఈ సంబంధం చూసి ఇంకా ముగ్గురు వచ్చారు, మీ పిల్లతో మాకేమీ ఇబ్బంది లేదు, చక్కగా ఇమిడిపోయింది మా ఇంట్లో. ఆ మాట అన్నప్పుడు చాలా సంతోషం.
1: మన పెంపకం మీద మన గర్వం,
0: మన పెంపకం మీద. కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి, మార్పులకు అనుగుణంగా కూడా కొన్ని వ్యవస్థలోనూ ఉన్నాయి, పిల్లల్లోనూ మార్పులు వస్తాయి. అయినా కానీ మేము కూడా కాలానుగుణంగా మారే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం.
1: సీతకుమారి గారు, మరి ఇలాగే చాలా మంది ఇలా మన సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలి, మనం చాలా పొందుకున్నాం సొసైటీ నుంచి అని అనుకునే వాళ్ళకి మిమ్మల్ని చేరుకునే మార్గం ఏంటంటారు? వైదేహిలో మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం.
0: మనది వైదేహిది ఒక వెబ్సైట్ ఉన్నదండి, వైదేహి సేవా సమితి .in. అలాగే వైదేహి ఫోన్ నంబర్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్ లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వైదేహి ఆశ్రమం అని కొట్టినా సేవా సమితి అని కొట్టినా మా అడ్రస్ వస్తుంది. మా అడ్రస్ సైదాబాద్ లో ఉంటుంది అడ్రస్. ఎనీ టైం రావచ్చు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా రావచ్చు.
1: అంటే లైక్
0: సేవ చేయాలన్నా రావచ్చు, పిల్లల్ని చూసి ఆనందపడాలన్నా రావచ్చు,
1: డాక్టర్స్ ఈ ప్రోగ్రామ్ విని అక్కడ వర్క్ షాప్స్ కండక్ట్
0: చేయాలన్నా రావచ్చు, వస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేర్పిస్తాం, డాన్స్ నేర్పిస్తాము. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది లేకపోతే పెయింటింగ్ నేర్చుకుంటారు ఏదో.
1: మరి ఎవరైతే ఆడపిల్లలు మనకి భారం అని అనుకునే తల్లిదండ్రులకి మీరిచ్చే మెసేజ్ ఏంటండి?
0: అమ్మా చేత కాకపోతే ఆడపిల్లల్ని అప్పగించట కానీ చంపేది. రీసెంట్ గా కొన్ని సంఘటనలు చాలా బాధ అనిపిస్తున్నాయి, చంపేస్తున్నాం అంటున్నాం. సంపద్దమ్మా, వైదేహి ఉంది మీకు, రండి, ఎక్కడ అకామిడేట్ చేయగలిగితే అక్కడ చేస్తాం మేము. అందులో ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా చాలా చోట్ల ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ హోమ్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి. ఆ కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక హోమ్ లో అకామిడేట్ చేస్తారు. ఏ వయసు పిల్లలకు తగ్గట్టు ఆ వయసు వ్యవస్థలు ఉంటాయి.
1: చాలా చక్కని బాటని మీరు మార్గాన్ని ఎంచుకున్నారమ్మా. మీరు సమాజ సేవ చేస్తూ అలాగే ఒక వ్యవస్థను స్థాపించి ఇలా సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీస్ ఇస్తూ 76 వయసులో ఎంత యాక్టివ్గా, ఎంత చక్కగా, ఎంత హార్ట్ఫుల్గా సమాజానికి మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీరు చాలామందికి ఇన్స్పిరేషను. చివరిగా మీరు శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: ఒకటే, ఎన్నిసార్లు చెప్పినా మనం ఒకటే చెప్తాము, సమాజంలో మనం రూపాయి తీసుకున్నామంటే మనం 2 రూపాయలు అవతల వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నించిన రోజు ఈ అసమానతలు అనేవి ఉండవు. మన పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకుందాము, అసాంఘిక శక్తుల నుంచి దూరంగా ఉంచుకుందాం పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని. మగ పిల్లలకు కూడా థ్రెట్ ఉందండి ఇవాళ రేపు. తర్వాత పూర్వకాలం పిల్లల్ని పెంచినట్టు కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చినాక ఆడపిల్లలకి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ

0: అన్నిటి నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోండి అని మాత్రమే నేను తల్లిదండ్రులకు చెప్తాను. మన వల్ల కాకపోతే ఎవరికైనా అప్పగించండి, అదొక్కటే మాట నేను చెప్పదలుచుకున్నాను. మన సంస్థలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కడ మిమ్మల్ని హెల్ప్ చేయగలిగితే అక్కడ చేస్తుంది. వైదేహి సేవా సమితి అన్నది ఆడపిల్లలు మహిళల కోసమనే ఉంది, అదొక్కటి గుర్తుపెట్టుకుని ఒక్క నంబర్, మా నంబర్ కోసం గూగుల్లో వెతికినా మీకు దొరుకుతుంది, మా వెబ్సైట్ ఉంది, రండి. ఏ రకమైన సహాయం కావాలన్నా చేయగలిగితే చేద్దాము, మనందరం కలిసి చేద్దాం. ఇది సమాజ కార్యక్రమం, ఇది ఇది ఏ ఒక్కరూ చేసేది కాదు, సీతాకుమారి చేసేది కాదు. సమాజ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయగలగాలి, చేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. అలాగే ఒక మెరుగైన పౌరులను, ఒక మెరుగైన సమాజం కోసం మీరు తీర్చిదిద్దుతున్న తీరు అభినందనీయం. మా స్టూడియోస్కి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చారు.

వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, క్షమించాలి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైంది. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. నాయుడు బావ చిత్రం కోసం సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భరతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం ముత్యాల పల్లకి చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరందరి కోసం ఆది దంపతులు చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, సూరజ్ బలి, దూడం ఉమాశంకర్, రజిత, జూగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్ భూతడ, సంగం రాములు, గట్టికల్లు శ్రీనివాస్, కవిత, వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన మావి చిగురు చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి ఈ పాట

మీరింతవరకు కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటకం ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆశలు నొప్పించినట్టున్నాను.
1: నువ్వు నొప్పించడం ఏమిటి మలయ్య? ఆశలు పెంచుకోమని నువ్వు చెప్పలేదుగా.
0: చెప్పకపోయినా
1: మరేం మాట్లాడకు. నువ్వంటే నాకు అందుకే ఇష్టం. నీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పేయగల ధైర్యము క్రమశిక్షణ నీ మనసుకున్నాయి. ఈ విషయంలో నేను చాలా బలహీనుణ్ణి
0: బాబా.
1: అసలు నా ఊహలకి తగ్గట్టు నేను ఏ ఆర్ట్స్ సబ్జెక్ట్ ఎంచుకోక సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానో కూడా నాకు అర్థం కాదు. ఒక్కోసారి వస్తాను మలయ్య.
0: నాకు అర్థమవుతుంది బావా. నాకు చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఉన్న ఆసక్తి చూసి ఇష్టం అభిరుచి లేకపోయినా నువ్వు సైన్స్ కోర్స్ ఎంచుకున్నావు. ఏమైనా పరిస్థితులు మామూలు అయ్యేందుకు కొంత సమయం తప్పదు.
2: మలయ్య
0: అమ్మా,
2: లోకంలో నీ అంత విడ్డూరంగా మాట్లాడేవాళ్ళని ఎక్కడా చూడలేదు. అభిషేక్ బంగారం లాంటి కుర్రాడు. మేనమావ కొడుకును చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం?
0: కన్న తల్లివి, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చెప్పనమ్మా. అభిషేక్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, కానీ మేనరకాలు చేసుకోవటం సైన్స్ రీత్యా మంచిది కాదని నా నమ్మకం అమ్మా.
2: అయితే ఇన్ని వందల సంవత్సరాలుగా మేనరికాలు చేసుకున్న వాళ్ళంతా నష్టపోయారంటావా?
0: నష్టపోతూనే ఉన్నారమ్మా. అయినా ఆ నష్టాలు సైన్స్ వెలుగులోకి రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ల పిల్లల అవకరం కలిగి పుట్టిన, మానసిక వైకల్యం కలిగి పుట్టిన, కర్మ పూర్వజన్మ ఫలం అంటూ సరిపెట్టుకునేవారు. కానీ డాక్టర్ చెప్పే మాటలు వింటూ లేదా అమ్మా? అవన్నీ చాలా శాతం మేనరికాల సంబంధం వలనే అని రుజువు చేస్తున్నారు కదమ్మా.
2: నీ అంత తెలివితేటలు నాకు లేవు. నేను చదువుకోలేదుగా. పోనీ మావయ్య వైపు నుంచి ఒక్కసారి ఆలోచించవే
0: అమ్మా. నా అభిప్రాయాలన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గౌరవించే మావయ్య అంటే నాకు ఎంతో గౌరవం.
3: నిజం చెప్పావు తల్లి.
0: మావయ్య
3: చిన్నదానివైనా నీ ఆలోచన శక్తి అమోఘం. చూడమ్మా, ఏదైనా మార్పు ఎవరో మొదలు పెడతారని ఆశించే బదులు మనమే మొదలు పెట్టడం మంచిది కదా. ఒక కొత్త మార్గం ఎన్నుకునేటప్పుడు మొదట్లో కొన్ని ఆటంకాలు తప్పవు, కొన్ని మనసులు కలతపడక మానవు. నువ్వు ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో నా కొడుకుని కాదనడం లేదు. నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా.
0: మావయ్యా,
3: కానీ నీలాంటి మాణిక్యం, చదువుల సరస్వతి మా ఇంటికి కోడలు కాలేకపోతుందనే చిన్న బాధను కూడా మించిపోయిందమ్మా నా ఆనందం. నా మేనకోడలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇదిగో జానకి.
2: చెప్పన్నయ్యా.
3: దాన్ని కొన్నాళ్ల పాటు పెళ్లి పెళ్లిని గోల పెట్టకు. భగవంతుడు దానికి తెలివితేటలతో పాటు మంచి మార్గాన్ని ఎంచుకోగలిగే విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చాడు.
2: అన్నయ్య, మీ మావ మేనకోడలు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించలేకపోతుంది. అమ్మా, మీ బావ పైకి తేలడం లేదు గాని చాలా బాధపడుతున్నాడు. మన అభిషేక్ అన్ని విధాలా బుద్ధిమంతుడు. ఇన్నాళ్ళు దూరాభారం ఇచ్చుకొని దాని బ్రతుకు గురించి ఆరాట పడనక్కర్లేదు అనుకున్నా.
3: జానకి, మేనరికాలు చేస్తే రక్త సంబంధం కనుక వచ్చే కోడలు తమను బాగా చూస్తుంది అనే ఆశతో అత్తమామలు, ఆస్తి బయటకు పోకుండా ఈ కుటుంబంలోనే ఉంటుంది అనే ఊహతో తల్లిదండ్రులు ఆలోచించేవారు. ఆశపడటం తప్పు కాకపోయినా రక్త సంబంధం వారి భవిష్యత్ తరానికి రుగ్మతలు తెస్తున్నప్పుడు వారి శ్రేయోభిలాషులుగా మనం అంగీకరించడం ఉత్తమం కాదంటావా? మా బావగారికి నేను నచ్చెప్తాలే, నువ్వేం దిగులు పడకు.
0: అమ్మయ్యా, తుఫాను విడిసింది మావయ్య. నాకు తెలుసు నువ్వు ఏ విషయమైనా టేకప్ చేస్తే మరెవరూ ఆలోచించాల్సిన అగత్యం లేదు.
2: అంటే అభిషేక్నే చేసుకోదా, అసలు పెళ్లే చేసుకోదా అడగన్నయ్యా నీ మేనకోడల్ని. ఇన్నాళ్ళు దగ్గర సంబంధం ఉంది కదా అని ఇది చదువు అన్నా రీసెర్చ్ అంటున్నా రోజులు నెట్టేశాం. ఆడపిల్లకి పాతికేళ్ళంటే తక్కువేమీ కాదు.
3: ఎందుకు జానకి సవతి బిడ్డలా అలా సతాయిస్తావు దానిని? అమ్మా మలయ్య.
0: చెప్పు మావయ్య.
3: నా చెల్లెలిది అమ్మ మనసు. నీ భవిష్యత్తు పట్ల వెర్రి ఆరాటం తప్ప మరొకటి తెలియదని నీకు తెలుసు. అయినా నేను అడుగుతున్నాను.

0: నీకు వేరే సంబంధం చూడమన్నావా? చెప్పు తల్లి, నా దగ్గర సంకోచించుకో.
1: అది కాదు మావయ్య, అసలు నీ మొండితనానికి మరీ హద్దు లేకుండా పోతుందేమిటే.
0: నువ్వుండు జానకి, పెళ్ళనే విషయం మనం కదిపింది ఇప్పుడేగా, కాస్త దాన్ని ఆలోచించుకొనివ్వండి. మలయ్య
1: మావయ్య,
0: పోనీ నువ్వు వెళ్ళాక తీరిగ్గా రాయమ్మా, మేమెవరం పరాయి వాళ్ళం కాదుగా.
1: అదేం లేదు మావయ్య, నాకు ఒక టార్గెట్ ఉంది, ఫారిన్ వెళ్ళాలి, వెళ్ళే అవకాశం సంపాదించుకోవాలి. అంతవరకు నేను విశ్రాంతి తీసుకోకూడదు, నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి.
2: ఇంకా ఏడాదా? ఏదో సరదా పడుతుందని చదివించామే గాని అప్పుడే పెళ్లి చేసేస్తే పోయేది. రేపొద్దున ఏ కులం కానివాడినో ప్రేమించానంటుంది, అప్పుడు మీరంతా దాని చుట్టూ చేరి ఇలాగే భజన చేస్తారా ఏమిటి?
0: జానకి కాస్త శాంతించమన్నానా? మలయా మలయా,
1: మావయ్యా
0: సామాన్లన్నీ సర్దుకున్నావు కదా, ట్రైన్ కి టైం అవుతుంది, నేను స్టేషన్ దాకా వస్తాను పద. ఇదిగో ఆటో కూడా వచ్చింది.
1: రండి మావయ్యా.
0: మీ అమ్మ గొనుగుడు విన్నాక గాని నాకు ఆలోచన రాలేదు. పెళ్లి విషయంలో నీ మనసులో ఎవరైనా ఉంటే మాత్రం చూడమా, ఈ మావయ్యని మర్చిపోకు. మీ అమ్మకి నీ పెళ్లి పిచ్చి పట్టుకుంది, చాలా బెంగపడిపోతుంది. నీ తమ్ముళ్ళకి సంబంధాలు వస్తున్నాయి కదా చూడమా, నా దగ్గర ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం నీకు లేదని మరోసారి గుర్తు చేస్తున్నాను.
1: అలాగే మావయ్య, నీకు నా మీద కోపం లేకపోవటం నిజంగా నా అదృష్టం.

0: ఏమండే ఏమండే
1: మీరు?
0: ఇది భారతదేశం, అందులో ఇది బెంగళూరు, అందులో ఇది ఒక వీధి, అందులో ఒకనొక చోట రెండు తెలుగు కుటుంబాలు, ఒకటి మీది రెండోది మాది.
1: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: అలా మీరు ఆశ్చర్యపోయినా తప్పులేదులేండి. ఎప్పుడూ మీ ఇంటికి తాళమే, తాళం తీసున్నా కాగితాలు ముందేసుకుని దీక్షగా ఏవో అంకెలతో క్యాల్కులేటర్లతో కుస్తీ పడుతూ మీరు. 3 నెలలైందండి మీ ఎదురింట్లోకి మేము వచ్చి. మీకు తెలిసే అవకాశం ఉంది కానీ.
1: నేను తెలుసుకోలేదు అంటారు. నమస్తే, రండి. అరే, నిలబడి మాట్లాడుతున్నారు? నాది పొరపాటే గాని భాష గాని భాష మధ్య బ్రతుకుతున్నా నేను. కనీసం మాతృభాష మాట్లాడేవాళ్ళు ఎదురింట్లోకి వచ్చినా తెలుసుకోలేకపోవటం ఘోరమైన అపరాధమే.
0: మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు మాటలొచ్చన్నమాట అమ్మయ్యా.
1: అంటే నేను మోగదని అనుకున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఏమనుకున్నారు కూడా చెప్పేయండి బాబు.
0: క్షమించండి, మొదటి పరిచయంలోనే నేను ఇలా మాట్లాడడం బావులేదు కదూ.
1: భలేవారే, మరి ఏం మాట్లాడకపోతే పరిచయం ఎలా అవుతుంది చెప్పండి. నాది తప్పే.
0: అసలు నాకు అనుమానం వస్తోంది, రోజు మీరు అన్నం వండుకు తింటున్నారా?
1: నిజమే సుమండి, ఈ అంకెల్లో పడి నిజంగానే వంట మర్చిపోయాను.
0: మరి మధ్యాహ్నం 3 అవుతోంది అంటే?
1: ఇవాళ ప్రొద్దుట బ్రెడ్ కాస్త ఎక్కువ లాగించానండి, కాఫీ 4 సార్లు పడింది, సెలవు కదా.
0: భలేవారే, భోజనానికి సెలవు కాదు కదా, అయినా ఇప్పుడేం వండుకుంటారు గాని. మా ఇంటికి రండి.
1: ఇప్పుడా మరోసారి?
0: మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది. పరిచయం చేసుకుని గంట అయినా కాకముందే భోజనానికి పిలిస్తే అనుమానం రాదు. అందులో పెద్ద పెద్ద మీసాలు, నేను విలన్లా కనిపించుంటాను. అందుకే రోళ్లకర్ర కూడా పక్కన పెట్టుకున్నారు కదూ.
1: మీరు తమాషాగా మాట్లాడతారే అమ్మయ్యా. నా మనసు ఇవాళ చాలా తేలిగ్గా ఉంది.
0: పదండి, మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది.
1: మీ అమ్మగారా? ఏరి,
0: ఇదిగో నా జేబులో. లేకపోతే ఏంటండి, నా కాస్త వాగుడు ఎక్కువ, ఏమనుకోకండి. అలాగే ఎదురింట్లో నాతో పాటు మా అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఆశ్చర్యపోకండి. అసలు ఒంటరితనం అంటే చెడ్డ భయం నాకు. ఇంత పెద్ద అయినా రాత్రుళ్ళు ఆంజనేయ దండకం చదవకుండా నిద్రపోను, దెయ్యాల భయం. అందుకే మా వాళ్ళని తప్పించేశాను. అబ్బా, మీరు అన్నం వండుకోకపోవడమే కాదు చక్కగా నవ్వుతారు కూడా. పదండి, తాళం వేయండి. మీకోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు భాష వినపడితే ప్రాణం లేచొస్తుంది. మీరు చాలా సీరియస్ గా మొహం పెట్టి ఇంటికి తాళం వేస్తూ మిలిటరీ సైనికుల్లాగా హై హీల్స్ టకటకలాడిస్తూ రోజు వెళ్లిపోతుంటే వాళ్ళు మీ దరిదాపులకు రావడానికి కూడా భయపడుతున్నారు. నేనే సాహసం చేసి వచ్చేశాను ఇవాళ. మహామీ

0: అపం ఎక్కువైంది అనుకోండి రోలకరతో కొడతారు తప్ప నన్ను తినేరు కదా, అందుకనే తెగించేశాను.
1: నేనింకా మీ జోకులకి నవ్వలేను గాని పదండి బాబు పదండి, తాళం వేసొస్తానుండని. భోజనానికి మాత్రం కాదు లైట్ టిఫిన్ చేయించుకుంటాను మీ అమ్మగారి చేత. ఓకే,
0: ఏం తింటారో అది నా బాధ్యత కాదు, మిమ్మల్ని పరిచయం చేసుకుని మా ఇంటికి తీసుకెళ్లేంత వరకే నా పని.

0: ఈ ఇల్లు కడిగిన ముచ్చులా కాదు, అద్దంలా కాదు కాదు, పాలు ఒలికినా ఎత్తుకునేలా ఉంది. బహుశా ఈ ఇంట్లో వాళ్ళంతా నీట్నెస్కి ప్రాణం పెట్టేవాళ్ళై ఉండాలి. అప్పా, ఇంత పెద్ద లైబ్రరీ
1: ఏమిటి చూస్తున్నారు, తీసుకోండి.
0: అరే, ఇన్ని బిస్కెట్సా? మీరే తెచ్చారు అన్నట్టు మీ అమ్మగారు.
1: నేను మీ ఇంట్లో కబుర్లాడుతూ ఉండిపోయాను కదా, అమ్మా చెల్లెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు, వచ్చేస్తారు, కూర్చోండి. ఈలోగా వీటిని ఖాళీ చేయండి.
0: అప్పా, నాకెంత ఆకలేసిందో, టీ కూడా చాలా సూపర్ గా ఉందండి.
1: అందుకే ఆకలి రుచెరగదన్నారు. ఆ సరే గాని, మీ పేరు తెలుసుకున్నాను, మలయవాసిని కదా, మరి నా పేరేనా అడగలేదు మీరు?
0: నిజమే సుమండి.
1: పోనండి, ఇదేమి ఇంటర్వ్యూ కాదు కదా, మీరు పేరు అడిగితే గాని చెప్పకపోవడానికి. నా పేరు మేఘనాథ్, ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్ని. మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, మీరేం అనుకోకపోతే మీ నుండి ఓ సహాయం కోరుతున్నాను.
0: అంటే?
1: బిస్కెట్లు కనీసం అడగకుండానే సహాయం అడిగేస్తున్నాను అనుకోకండి, మరో అరగంటలో నేను డ్యూటీకి వెళ్లేందుకు బస్ క్యాచ్ చేయాలి. మా వాళ్ళకి మీరు కాస్త తోడుగా ఉంటే, అంటే ఏం అక్కర్లేదు, కాస్త మాట సాయం. మరి నేను వెళ్ళొస్తానండి.
0: అరే, వెళ్ళిపోయారే, వాళ్ళ అమ్మగారు వచ్చేదాకా నిన్ను కాపలే ఉండాలన్నమాట. సరే, వంట ఎలాగా లేదు కదా, కడుపు నిండింది కదా, ఇక్కడే చిన్న కొడుకు తీస్తే సరే.
2: ఏమండి, మీరు ఎదురేంటి, మలయవాసిని గారు కదూ?
0: నువ్వెవరు, ఎవరు కావాలి?
2: నేనెవరంటారేంటండి, ఇది మా ఇల్లేగా. ఓ, అర్థమైందిలేండి, మా అన్నయ్య తమాషా వ్యక్తి, నేను తమ్ముణ్ణి అని మీకు చెప్పలేదు కదూ, అందుకే గాబరా పడ్డారు. పర్వాలేదులేండి, అన్నయ్యకి తమాషాలు చేయడం అలవాటే.
0: సరేగాని, మీ అమ్మగారు చెల్లెలు ఏరి ఇంకా గుడి నుంచి రాలేదా? నువ్వక్కడే వచ్చావి?
3: అమ్మా, చెల్లెళ్ళ.
0: అరే, ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
3: మీకు నిజంగా తెలీదా, మా అమ్మ అక్కయ్య ట్రైన్ యాక్సిడెంట్ లో నెలల క్రితం పోయారు.
0: అరే సారీ, మరి మీ అన్నయ్య అలా చెప్పారేమిటి? ఐఎమ్ వెరీ సారీ.
3: మీరేం బాధపడకండి, యాక్సిడెంట్ లో నా కాళ్ళు చెయ్య ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ కట్లు చూసారా, నేను ఎంతో కష్టం మీద కానీ కదలలేదు, మధ్యాహ్నం నుంచే నిద్రపోతున్నాను, అందుకే మీరు రావడం గమనించలేదు. నన్ను నిద్ర లేపడం ఎందుకని అనే చెప్పకుండా డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. ఇవాళ వంటావడా పని మనిషి కూడా రాలేదు. అన్నయ్య చాలా అవస్థే పడ్డాడు.
0: మీ పేరేమిటి?
3: సాయినాథ్.
0: మీరిద్దరే ఉంటున్నారా ఇంట్లో?
3: చెప్తానుంటాడు, అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతుండగా నాన్నగారు పోయారు, అన్నయ్యకు ఉద్యోగం రాగానే మా అందరినీ ఇక్కడికి రప్పించేశాడు. పెద్ద కేక్ ఎప్పుడో పెళ్ళయింది, రెండో అక్క పెళ్లి కుదిరింది, మా సొంత ఊళ్ళో పెళ్లి చేయాలని కుటుంబం అంతా బయలుదేరా. అన్నయ్యకి సెలవు దొరక్క తర్వాత వస్తానన్నాడు. మా రైలుకి యాక్సిడెంట్ అయ్యి అమ్మ అక్కయ్య అక్కడే చనిపోయారు.
0: అయ్యో,
3: నేను మాత్రం ఫ్రాక్చర్లతో బయటపడ్డాను. ఇవాళ వంటావడా పని మనిషి ఒకేసారి సెలవు పెట్టడంతో నాకు సాయం కోసం అన్నయ్య మిమ్మల్ని పిలిచి ఉంటాడు. ఏమీ అనుకోకండి.
0: పర్వాలేదు సాయినాథ్.
3: మీకు తెలుసా, ఇప్పటికే అన్నయ్య ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా ఇప్పుడంటే ఇలా కాలు ఇడుస్తూ నడుస్తున్నాను. కానీ నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్నండి, ఎన్ని కలలు కన్నాను, ఒక్క యాక్సిడెంట్తో అన్ని చల్లా చెదిరైపోయాయి. అన్నయ్య డ్యూటీకి వెళ్తే చాలు, కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ గ్రౌండ్లో నా వయసు కుర్రాల్లో నన్ను ఊహించుకుంటూ అలాగే కూర్చుంటాను. మలయ్య గారు, నేను ఎప్పటికైనా అలా పరిగెత్తగలనా?
4: లాభం లేదు,
3: ఈ సొట్టకాలు ఈడ్చుకుంటూ బతుకంతా అబ్బా ఎంత దుర్భరం.
0: అలా అనుకు సాయి, త్వరలోనే నువ్వు పెద్ద చాంపియన్ అవుతావు.
3: మీరు అచ్చం మా అన్నయ్యలాగే మాట్లాడుతున్నారు.
0: ఇదిగో, ఇక మీదట మీ అన్నయ్య డ్యూటీకి వెళ్ళగానే నాకు ఒక ఫోన్ చెయ్యి, మనిద్దరం కబురు.

0: వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటే ఏంటి మావయ్య?
1: నిన్ను చూసి ఏడాది దాటిందమ్మా, చూడాలనిపించి వచ్చేశాను. చూశాను, వెళ్ళిపోతున్నాను.
0: అభిషేక్ ఎలా ఉన్నాడు మావయ్య?
1: వాడి మాటకేం గాని మలయ్య, ఈ ఫోటో చూడు. అబ్బాయి రంగు తక్కువైనా కలైన ముఖం, మంచి ఉద్యోగం, నీకు అన్ని విధాలా నచ్చుతాడని మీ వాళ్ళ నమ్మకం. చూడు, నువ్వు అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ ఇద్దరికి నచ్చాకే ముహూర్తాలు పెట్టించవచ్చు. బాగా తెలిసిన కుర్రాడే.
2: మలయ్య గారు, మలయ్య గారు! అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నారుగా.
0: చెప్పు సాయి.
2: ఇవాళ అన్నయ్య పుట్టినరోజు.
0: ఓహో,
2: మంచి తెలుగు సినిమా వచ్చిందంట. ఈవినింగ్ మీరు డ్యూటీ నుంచి రాగానే వెళ్దామని చెప్పాడు. ముందే చెప్తే.
1: ఎవరమ్మా ఈ కుర్రాడు?
2: నా పేరు సాయినాథ్ అండి.
0: మన ఎదురింట్లోని వీళ్ళ అన్నయ్యతో మేఘనాథ్తో ఉంటున్నాడు. సాయి.
2: చెప్పండి మలయ్య గారు.
0: ఈయన మా మేనమామ.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ఇవాళ రాత్రికే ప్రయాణం, అందుకే ఈసారికి వీలు పడదని మీ అన్నయ్యతో చెప్పు.
1: పుట్టినరోజుని పిలిచిన వాడిని నిరాశపరచడం ఎందుకమ్మా? సినిమాకి మన ఇద్దరం తప్పక వస్తామని చెప్పు.
0: అదేంటి మావయ్య, నువ్వు సినిమాలు చూడవుగా?
1: నీకోసం చూస్తానులే తల్లి.
3: బాబాయ్ గారు.
1: చెప్పు బాబు.
3: అమ్మా చెల్లెళ్ళు చనిపోగానే మాది బొత్తిగా ఆడదిక్కులేని సంసారం అయిపోయింది. మేము ఒంటరిగాళ్ళం అయిపోయాం. ఆ రోజు అవసరం కోసమైనా సరే నేను తెగించి మలయవాసిని గారితో పరిచయం చేసుకోవడం చాలా మంచిదే అయింది బాబాయ్ గారు. తమ్ముడిని వదిలి డ్యూటీకి వెళ్ళినా నాకు నిశ్చింతగా ఉండేది. వాడు ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు. ఈరోజు మా బంధాన్ని మీరు పెళ్లితో శాశ్వతం చేస్తానంటూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది.
4: అబ్బా, మిమ్మల్ని కాదు నిన్ను వదినా అంటానని తలుచుకుంటేనే ఎంత బాగుందో. చీకట పడగానే పనుంది అంటూ నువ్వు ఇక వెళ్ళిపోవు కదనా?
1: వెళ్ళిపోదులేవయ్యా, ఈ గృహలక్ష్మి ఇంకా మీ ఇంట్లోనే కొలు ఉంటుందిలే.
3: వస్తాం బాబాయ్ గారు, పదసాయి.
2: అలాగే అన్నయ్య.
1: మా మలయ్య.
0: మావయ్య,
1: నీ సెలక్షన్ బాగుందమ్మా. ఎంతైనా చదువుకున్నదానివి కదా, అతను కూడా నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడమ్మా. పైగా సంస్కారవంతుడిలా ఉన్నాడు. వెళ్ళగానే మీ అమ్మా నాన్నకి చెప్పి తీసుకొస్తాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయమ్మా.
0: మావయ్య, ఎన్నాళ్ళు నీకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ నువ్విలా రావటం ఇదంతా ఆశ్చర్యమే.
1: నా మేనకోడల మనసు నాకు తెలియదా?
0: నువ్వెంత మేరు గంభీరుడు మావయ్య. అదే మరొకడైతే తన కొడుకుని కాదన్న మనిషి ఏడాది తిరగకుండానే వేరొకరిని చేసుకుంటున్నందుకు కాస్త కూస్త అసూయ ప్రకటించుండటమో, ద్వేషంతో చెడగొట్టడమో చేసేవాడు. కానీ నువ్వు ఏమాత్రం కపటం లేని మనిషివి మావయ్య. ఒక్క కోరిక
1: చెప్పమ్మా.
0: నా మీద నిజంగా నీకు కోపం లేకపోతే అభిషేక్ కూడా ఇదే ముహూర్తానికి పెళ్లి సెటిల్ చేయాలి.
1: ముందు నీ పెళ్లి కాని, తర్వాత వాడే దారికి వస్తాడు.
3: అబ్బా, కాలచక్రం ఎలా తిరిగిపోతుందో చూస్తున్నావా మలయ్య?
0: నాకు మాత్రం ఆగిపోయినట్టే ఉంది. అనురాగ పూరితుడైన భర్త, అభిమానించే మరిది, రబ్బర్ బొమ్మల్లాంటి మన కొత్త వెలుగులు, శ్వేత బబ్బులు, బుడిబుడి నడకలతో వాళ్ళు స్కూల్కి వెళ్ళటం.
3: కానీ జీవితం అప్పులమయం అయిపోలేదు, అందుకు నీకు హైరానాగా లేదు?
0: అప్పులైతేనే మన సాయినాథికి ఆపరేషన్ అయ్యి కాలు బాగయింది. చక్కగా చదువుకొని ఉద్యోగస్తుడై ఓ ఇంటివాడి కూడా అయ్యాడు. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా.
3: పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ల కోరికల్లాగే ఖర్చులు పెరుగుతున్నాయి కదా. నాకైతే రోజు పిల్లల చదువులు, అప్పులు, తీర్చవలసిన వడ్డీలు ఇవే కల్లోకి వస్తున్నాయి మలయ్య.
0: అంటే

0: నువ్వు రావటం లేదనమాట.
1: నువ్వు కలలో ఎందుకు? ఇళ్ళలో నా కళ ఎదుటే ఉన్నావుగా.
0: మీ కళలోకి వచ్చే ఓ అవకాశం తెప్పించినా.
1: వద్దు మలయ, రోజు నేను నిద్ర లేవగానే నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి.
0: కాని మరి అప్పులు
1: నిజమేననుకో.
0: ఇన్నాళ్ళకి నా కృషి ఫలించి మన ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చేసే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది.
1: ఏమిటది?
0: నేను చిన్నప్పటి నుంచే కలల కన్నా అపురూపమైన అవకాశం. గల్ఫ్ల ఉద్యోగం, జీతం నెలకి 80,000, 2 ఏళ్ళు కాంట్రాక్ట్ అండి.
1: ఇప్పుడెందుకు మళ్ళీ ఆ పిల్లల్ని వదిలి అంత దూరం వెళ్ళడం? పైగా ఒంటరిగా అప్పులంటావా? ఈ దేశంలో మనం ఒక్కళ్ళమే కాదుగా ఇలా ఉన్నది. జీవితం అంటేనే అంత.
0: నేను ఒప్పుకోను. మనకి రైలు ఎక్కే అవకాశం లేకపోతే సరే, అవకాశం కలిగి సీటు కూడా దొరికినప్పుడు రైలు ఎక్కనంటే ఎలా? 1-2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టి గడిచిపోతాయండి.
1: నాకెందుకో ఇదేం బాగాలేదు.
0: అదే బాగుంటుంది. గానగిద్దుల్లా ఈ ఉద్యోగం చేస్తుంటే ఎప్పటికి మనం గట్టును పడతాం చెప్పండి. ముందు నేను వెళ్తే పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాట్లాడరే, అసూయ ప్రాణనాదా.
1: నా సంగతి నీకు తెలీదు.
0: అయితే ఓకే అనియండి ప్లీజ్. మన శ్వేత బబ్బులికి కూడా కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగల వయసు వచ్చింది. నేను వెళ్ళడానికి అప్పుల్లో అప్పు చేస్తే 2 ఏళ్ళు తీర్చేస్తాం. తర్వాత మన ఇల్లు ఇంద్రభవనంలా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక, అందమైన ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, సర్వెంట్లు, మంచి బట్టలు, దర్జాలు. ఓహో, అసలు అవకాశం రావటమే కష్టం. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి.
1: కానీ 2 ఏళ్ళంటే బాప్రే, 365x2 అంటే 730 రోజులు.
0: మా శ్రీవారి బంగారు తండ్రి కదూ, నేను చెప్పినట్టు వింటారు.
1: మలయ, నా కాళ్ళకి ఇలా బంధాలు వేయడం ఏం బాగాలేదు.
0: పోనీ, ఇలా వేస్తాను సరేనా? ఒప్పేసుకోండి నాదా.
1: సరే.
2: హాయ్ మలయ, ఎలా ఉన్నావే?
0: ఉరుములేని పిడిగిలా వచ్చేసా.
2: కౌసల్య, అమెరికాలో ఉంటున్నావు అన్న మాటే గాని 6 నెలలకొకసారి అనకాపల్లి నుంచి వచ్చినట్టు వచ్చేస్తావే. ఇంతకీ నీ సీత సావిత్రి అంటున్నారే, అయినా అమెరికాలో పుట్టిన కూతులికి సీత సావిత్రి పేర్లేమిటే?
3: ఏమోనే, 7 ఏళ్లుగా ఇండియాలో లేకపోవడం వల్లనో ఏమో, నాకు మన సంస్కృతి సంప్రదాయాలంటే విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అంతెందుకు? నేను మా పిల్లలకి బాల్ డ్యాన్సులతో పాటు మన శాస్త్రీయ సంగీతం, డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాను తెలుసా.
2: అదృష్టవంతురాలు కౌసల్య. నీ చదువు అయిపోతుండగానే నీ పేరెంట్స్ ఓ డాక్టర్ని పెళ్లి చేసి మీ ఇద్దరిని హనీమూన్కి పంపినట్టు అమెరికా పంపేశారు. జీవితంలో నీకు ఏ కోరిక తీరకుండా మిగిలిండదు.
3: భలేదానివే. ఇప్పుడు నా కోరిక ఏంటో తెలుసా?
2: ఏమిటి?
3: అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని. మా వారు కూడా అలాగే అనుకుంటున్నారు. మొత్తానికి మరో 2 నెలల్లో పర్మనెంట్ గా వచ్చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం.
2: అదేంటే, నాలాంటి వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ ప్యారడైజ్ వదిలిపెట్టి ఏ కుప్పలకు వస్తావా?
3: అమెరికా అంటే స్వర్గం అనుకుంటున్నావు నువ్వు. అక్కడి వాళ్లకి తమ పిల్లనిచ్చి 7 ఏళ్ళు తిరగకుండానే వాళ్ళు వదిలేస్తుంటే అహోరాత్రాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆడపిల్లల కథలు వినడం లేదు?
2: చెదురు మధురగా ఎక్కడో ఏవో జరిగాయని మొత్తం అమెరికానే తప్పు పడితే ఎలా కౌసల్య? అయినా ఇక్కడ మాత్రం ఏముంది? మాలాంటి వాళ్ళు ఎంత పని చేసినా ఎదుగు బొదుగు లేని జీతాలు, జీవితాలను.
3: మలయ్య, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం హోమ్ సిక్నెస్ పట్టేసుకుంది తెలుసా, అందుకే వచ్చేస్తున్నాం. డబ్బు కేవలం సౌకర్యాలు కలిగిస్తుంది గాని తృప్తినివ్వదనిపిస్తుందే నాకు. అన్నట్టు నువ్వు గల్ఫ్ వెళ్తున్నావని విన్నాను. మీ మామయ్య నీ గాడ్ ఫాదర్ కదా, ఏమన్నారు?
2: అదొకటే నా మనసును అడ్డుకుంటుందే. ఇప్పటి వరకు మావయ్య నా మాటని ఎప్పుడూ కాదనలేదు. ఇదిగో ఇందాకనే వచ్చింది ఉత్తరం చూడు.
4: అమ్మా మలయ, దూరపు కొండలు నునుపు. నువ్వు చిన్నపిల్లవి కాదు, బాగా ఆలోచించు. పిల్లలు సంధి వయసులో ఉన్నారు, వాళ్ళకి ఈ వయసులో తల్లి సాయం ఎక్కువ అవసరం. అమ్మా, మీ అత్తవారి వైపు మాత్రం పిల్లల్ని చూసేందుకు ఎవరున్నారు? ఈ కాలం పిల్లలు చాలా చురుకైన వాళ్ళు. వాళ్ళని కాయడం కాస్త కష్టం.

0: అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని చనువు వల్ల నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. మలయ్య, తృప్తి అనేది చాలా చిత్రమైందమ్మా. డబ్బు సంపాదనలో తృప్తికి అంతం ఉండదు. సంపాదిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. నీకు ఇవన్నీ తెలియవని కాదమ్మరు. అమ్మగా, భార్యగా, అన్నిటికీ మించి ఒక గృహిణిగా ఆలోచించు. ఇంతకంటే నేను ఇంకేమి రాయను. ఆశీస్సులతో మామయ్య.
1: నువ్వేమంటావు కౌసల్య? నేనిచ్చే సలహా రుచించకపోగా నీకు కోపం తెప్పిస్తుందేమోనే మలయ్య.
2: అర్థమైందిలే. ఎందుకో గాని నన్నే ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
1: అది కాదే, బాగా ఆలోచించి నిర్ణయించుకో. ఇదొక ఊబి. ఒక్కసారి అడుగు పెట్టామంటే ఆ ఉచ్చు నుంచి వెనక్కు రాలేం. మమ్మల్ని చూసావుగా. వస్తాను మలయ్య, ఇంకా బోల్డ్ పనులున్నాయి.
2: కడుపు నిండిన వాళ్ళకే ఎన్ని కబులైనా చెప్తారు. ఇన్నేళ్ళుగా అమెరికాలో ఉంటూ కోట్లు సంపాదించుకొని ఇప్పుడక్కడ ఏం లేదు అనేవాళ్ళ సలహాలు ప్రగతి నిరోధకాలే.

0: ఒక్కసారి అడుగు పెట్టామంటే ఆ ఉచ్చు నుంచి వెనక్కు రాలేం. మమ్మల్ని చూసావుగా, వస్తాను మలయ్య, ఇంకా బోల్డ్ పనులున్నాయి. కడుపు నిండిన వాళ్ళకే ఎన్ని కబులైనా చెప్తారు. ఇన్నేళ్ళుగా అమెరికాలో ఉంటూ కోట్లు సంపాదించుకొని ఇప్పుడక్కడ ఏం లేదు అనే వాళ్ళ సలహాలు ప్రగతి నిరోధకాలే. మావయ్య అన్నట్టు నేను చిన్నపిల్లనేం కాను. కుటుంబం కోసం పాటు పడాలనుకోవటం తప్పు కాదు. ఒక సుఖం ముందు కొన్ని త్యాగాలు తప్పవు. ఆయనకి పిల్లలకి రెండేళ్లు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఏడాదికొకసారి ఎలాగ రావచ్చుగా? తమ్ముళ్ళు సాయి నన్ను అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. శ్వేతాబాపులు అమ్మ గల్ఫ్ వెళ్తుంది అంటే ఎంతో ఉత్సాహం చూపించారు. వెళ్ళి మమ్మీ, డాడీని మేం జాగ్రత్తగా చూసుకుంటాం, అల్లరి పెట్టకుండా బుద్ధిగా చదువుకుంటాం, నీకు బోలుడు లెటర్స్ రాస్తాం, మా మమ్మీ ఫారెన్ వెళ్తే మాకు ఎంత గొప్ప అన్న కల్లా కపట లేని వాళ్ళ మాటలు గుర్తొస్తే నా మనసు తేలిక పడుతుంది. అయినా అన్ని ఆలోచించి వెళ్లాలని నిర్ణయించుకునే నన్ను ఎవరూ ఆపలేరు.
1: మలయ్య గారు, ఈ దేశంలో ఆడవాళ్లకి బొత్తిగా స్వేచ్ఛ లేదండి బాబు. ఈ నల్ల ముసుగులతో నాకు పిచ్చెక్కిపోతోంది.
0: ఏం చేస్తాం, ఇక్కడ విదేశీయుల మీద బాగా ఆంక్షలికి వందన గారు. ఎవరు ఎక్కడికి పర్మిషన్ లేకుండా ఎవరి ఇళ్లకి వెళ్లేందుకు వీల్లేదు. వెళ్ళినా క్షణాలతో సహా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి.
1: ఆ బాధపడలేకనే కదా ఎక్కడికి వెళ్లడమే మానుకున్నాం.
0: వీళ్ళ దృష్టిలో మన ఇండియన్స్ అంటే బానిసలు, డబ్బు పారిస్తే కొనుక్కోగలిగే వస్తువులు. వీళ్ళ ఈ భావన మాత్రం నాకు బాగా కోపం తెప్పిస్తుంది.
1: పేదవాడి కోపం పెదవికి చేటని వీళ్ల దృష్టిలో మనం దరిద్రులం. అయినా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు కదండి. ఎంతసేపు ఏదో రకంగా సంపాదించి డబ్బు పోగేసుకుని ఇండియాలో తమ బంధువులకి పంపించుకోవడానికి ఆరాటం. అందుకే మరీ అలసైపోతున్నాం. ఏమిటో, జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా భరించక తప్పడం లేదు మలయ్య గారు. ఎంత త్వరగా విముక్తి దొరుకుతుందా అనిపిస్తోంది.
0: కానీ ఇక్కడ చేసే పనికి ఇండియాలో అంత డబ్బు రాదుగా.
1: అందుకేగా పడున్నాం. ఈ దేశం వాళ్ళకి మాత్రం డబ్బే డబ్బు. ఒక్కొక్కరికి నాలుగేసి పెట్రోల్ గనులు, అంటే బంగారపు పంటలు.
0: అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక విలాసాలకు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఒక్కొక్క మగవాడికి 10-15 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి డజన్ కి తక్కువ కాకుండా పిల్లలు.
1: నేను పనిచేసే ఆసుపత్రులలో కూడా 10 మందిని కన్నవాళ్లు కూడా ఇలా డెలివరీ కాగానే అలా లేడి పిల్లల్లా గెంతుతూ ఇంటికి వెళ్లిపోతారు. ఆరోగ్యం అంటే వీళ్ళదేనండి మలయ్య గారు.
0: అయినా ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదుగా. బయటికి వెళ్లేందుకు వాళ్ళ సాంప్రదాయం అంగీకరించదు.
1: ఇది వింటే మీరు నవ్వుతారు మలయ్య. మా ఆసుపత్రులకు వచ్చే స్త్రీలకి వచ్చే జబ్బులేమిటో తెలుసా?
0: ఏమిటి?
1: కాలు బెణికిందని, మెడ తిరగడం లేదని, తలనొప్పని, ఇలాంటివే ఎక్కువ. ఒక్కోసారి ఎంతో జాలేస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే. డాక్టర్తో రహస్యంగా దయచేసి ఏ జబ్బు లేదని అనకండి, ఏదో ఒకటి రాసుకుని 4 సార్లు బయటకొచ్చేలా చేయండని బతిమాలుతారు.
0: అదే మన ఇండియాలో అయితే జబ్బు ముదురుపై ప్రాణం మీదకొచ్చినా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం, డబ్బు ఉండదు పాపం మన ఆడవాళ్ళకి.
1: ఇక్కడ స్త్రీ అంటే భర్తకి విలాస వస్తువు కదండి. అందుకే డెలివరీకి వస్తున్నా మేకప్ అయ్యే ఉంటారు. ఆకర్షణ కోసం ఎన్ని పాటలోనట. భర్తకి ఎక్కడ తమ మీద ప్రేమ పోతుందోనని భయం. మరో పెళ్లి చేసుకుంటే తమ దగ్గరుండే టైము మరింత తగ్గిపోతుందిగా.
0: అయితే అంత డబ్బు లేకపోయినా మన ఇండియాలో స్త్రీలే స్వేచ్ఛాజీవులన్నమాట.
1: అంతేగా మరి.

0: తప్పేంటక్క, అన్నాడు పెద్దాడు అన్ని లక్షలు సంపాదిస్తున్నావు, లక్ష ఒక లెక్క నీకు అన్నాడు చిన్నాడు. వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు, ఇక ఈయన అలాగే తయారయ్యారు. ఏంటో మలయ్య, నువ్వు సెలవులకొస్తే ఆ నెల్లాలు నేను సెలవు పెట్టేస్తా, కాస్త ఎట్టెన్ని తిరుగుతో రొటీన్ లైఫ్ తో విసుకెత్తిపోతుంది అని రాసేవారు కాస్త. ఈయనలో ఎంత మార్పు, ఎంతో ఆతృతగా ఉత్తరవిప్పు చూస్తే. ఏ బాకీకి వడ్డీ ఎంతయిందో, ఏ అప్పు ఏ నెల తీరుతుందో, మొత్తానికి అకౌంట్ బుక్ లో ఉంటుంది. ఈ మధ్యనే రాసిన ఉత్తర్వులో మలయ్య, ధర ఎక్కువైనా నేను కొంటున్న ఇల్లు నీ అభిరుచికి తగ్గట్టుగా ఇంద్రభవనంలాగే ఉంటుంది, చూస్తే అస్సలు వదులువు. కారు కొనే ప్రపోజల్లో ఉన్నాను, ఇంట్లో మోడర్న్ వస్తువులు ఎన్నో వచ్చాయి అని రాశారు. చాలా కాలం తర్వాత సాయినాథ్ రాసిన ఉత్తరం ఎప్పుబుద్ధి కాలేదు. ఏముంటుంది, డబ్బు కోసం రాసుంటాడు. అరే, ఇలా ఆలోచిస్తున్నానేమిటి, నా మనసు క్రమంగా బండబారిపోతుందా? అలా కాకూడదు, ఈ ఉత్తరంలో ఏముందో చూద్దాం.
1: వదినా, నువ్వు గల్ఫ్లో ఉండటం నాకెందుకో ఇష్టంగా లేదు. ఈ మూడు నెలల్లో ఎలాగోలా గడిపి వచ్చే యోజన, డబ్బు ప్రవాహంలో వస్తూ ఉంటే దానిమీద అభిలాషకు అంతూ ఉండదు. నువ్వు ఆసిపోతు అని నేను అనడం లేదు, నీ సంగతి నాకు తెలియదా? ఏ రక్త సంబంధం లేని నా కోసం ఎంత తాపత్రయపడ్డావో నేను ఎరగనా? నీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, నువ్విక్కడుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
0: ఎందుకిలా రాశాడు, పిల్లలేమైనా పెడత్రవ పడుతున్నారా? కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశమున్నా? ఎందుకు ఇంక ఇక్కడ ఉండాలనిపించడం లేదు, ఎప్పుడెప్పుడు ఆయన్ని పిల్లల్ని చూద్దామని ఉంది. ఇన్నాళ్ళు సంపాదించింది చాలు, నేను అక్కడ కూడా ఉద్యోగంలో మళ్లీ చేరాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం రాశానుగా, ఆయన ఉత్తరం ఇవాళ రేపు అందుతుంది, చూస్తాను. ఉత్సాహంతో ఉన్నప్పుడు టైం ఇట్టే గడిచిపోతుంది, కాలానికి కాళ్ళు వస్తాయి. కాని ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనే ఆలోచన ప్రవేశిస్తే నరకమే, కాలం క్షణం కూడా కదలదు. కష్టపడి ఇంటికొస్తే బావురు మంటున్న ఒంటరితనం. 6 నెలల క్రితం వందని వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరీ పిచ్చెక్కిపోతుంది. అప్పా, నెల్లాలి ఎదురుచూపు ఫలించింది, ఆయన నుంచి ఉత్తరం వచ్చేసింది. ఆయన ఉత్తరంతో పాటు మావయ్య గారి ఉత్తరం కూడా వచ్చింది. ముందు ఆయన ఉత్తరం చదువుదాం. ఏళ్ళొస్తున్నా ఉత్తరం అంతా విరహ వేదన ఉంటుంది అబ్బాయి గారికి.
2: మలయ, తొందరపడి అవకాశం వదులుకోకు, అవకాశాలు అందరికీ రావు, వచ్చిన వాటిని వినియోగించుకోవడంలోనే ఉంది మనిషి తెలివంతా. నీ అనుభవం బబ్లుకు పనికిరావచ్చు, నువ్వు మరొక 2 ఏళ్ళు కంటిన్యూ చేస్తే మన జీవితం అంతా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. కారు మార్చేసి కొత్తది కొన్నాను, పుష్పక విమానంలా ఉంది. కొత్త మోడల్ ఏదైనా మన ఇంట్లో ఉండాల్సిందేగా. నీ కోరిక నాకు తెలీదా, ఇంట్లో అన్ని గదులు ఏసీ చేయించాను. ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టాలని ఐడియా. బబ్లు నెక్స్ట్ ఇయర్ ఊటీలో చేరుతాడు, శ్వేత డాక్టర్ చదవాలనుకుంటా ఉంది. రత్నాల్లాంటి మన బిడ్డల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా. దేవిగారి ప్రసాదమేగా, నీ విరహం మాత్రం తప్పటం లేదు. పోనీ ఇంకెంత, 2.5 ఏళ్ళు అంతేగా. నీ ప్రియనాథుడు మేఘనాథ్.
0: కొంపతీసే ఆయన నన్ను బంగారు గుడ్లు పెట్టే బాత అనుకోవట్లేదు కదా. సరే, మావయ్య గారు ఏ రాశారో చూద్దాం. ఎన్నాళ్ళైంది ఆయన చేతివ్రాత చూసి.
1: మలయ్య, ఈ ఉత్తరం తొందరపడే రాస్తున్నానమ్మా, నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ పొడిగించుకోకు సుమా. ఎందుకో పిల్లల్ని చూడాలనిపించింది, ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళారు. పిల్లలు బుద్ధిగా దారం తగిన గాలిపటాల్లా కనిపించారు. అయినా గృహిణివి నువ్వు ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ మామూలు అయిపోవచ్చు. జాతస్థంగా రాస్తున్నావు అనుకోకు, పెద్దవాడిని అయిపోయాను కదా. నాకెందుకో ఇక నువ్వు రావడం మంచిదనిపిస్తుందమ్మా. చెప్పానుగా, సంపాదనకు అంతం ఉండదు. కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిదే తల్లి. ఆ కెరటాలు తగ్గడం అంటూ ఉండదు, మన అవసరాలకు అదుపు ఉండదు. సదా నీ శ్రేయస్సు కోరే.

ఎందుకో గాని ధనం మూలం విధం జగత్ అన్నది నా విషయంలో అక్షరాల నిజమనిపిస్తుంది. తమ్ముళ్ళతో అనుభవం అయింది. ఏడాది క్రితమే ముగ్గురు, ఒకళ్ళు తెలియకుండా మరొకళ్ళు తన్ని అప్పుగా 3.5 లక్షలు అడిగారు. 6 నెలల తర్వాత నీకు మాకు

0: మామయ్య
1: నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? అసలు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి పని కష్టంగా ఉంది. అంత దూరాన్ని ఉండి ఏమీ చేయలేకపోగా ఆయనకి పిల్లలకి తీరని మనస్తాపం కలుగుతుందనే భయంతో యాక్సిడెంట్ విషయం ఆయనకి రాయలేదు. దుబాయ్లో నెల్లాళ్ళు ఆసుపత్రిలో ఉన్నా అసలు బ్రతుకుతాను అనుకున్నానా? ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక ఊడిన చర్మంతో నా మొహం చూసి నాకే భయం వేసింది. ఒకవైపు అంతా జుట్టు లేదు, మెడ చెంప ఆ వైపు చెయ్యి కాలు కూడా చర్మం కాలిపోయి వికారంగా ఉన్నా బట్టలు కప్పేస్తున్నాయి కనుక పర్వాలేదు. ప్లేన్ దిగగానే ఆయనను చూసి షాక్ తినరు కదా. అందమైన అమ్మ చెంప ఇలా కాలిపోయినందుకు బబ్లు శ్వేత ఏడుస్తారేమో. ఎందుకో నా అన్న వాళ్ళందరూ నాకు కావాలనిపిస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇండియా వెళ్ళిపోవాలి ఇండియా వెళ్ళిపోవాలి.
2: మలయా, అన్నం తిన్నావా?
1: పిల్లలు ఇంకా రాలేదా?
2: బబ్లు శ్వేత పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, పిల్లలు నీ దగ్గరికి రావటం లేదని ఏం అనుకోకు మలయా. ఇన్నాళ్లుగా నువ్వు దూరంగా ఉన్నావు కదా, 4 రోజులు పోతే వాళ్లే చేరుతారు నీ చుట్టూ.
1: చాలండి, అక్కడికి నేనేదో బాధపడిపోతున్నట్లు.
2: నా మలయేనా ఇలా అయిపోయింది? ఇంత ప్రమాదం జరిగితే నాకెందుకు రాయలేదు? నేను నీకేమీ కాననుకున్నావా?
1: అబ్బే, దూరంలో ఉన్నా మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని?
2: పోనీలే మలయ, ఇక్కడ నువ్వు కష్టపడేందుకు వీల్లేదు. అందుకే వంట మనిషిని పెట్టాను, చాలా రోజులై. నీకేం కావాలన్నా అడిగి చేయించుకో, కావాలంటే మరో 1000 ఎక్కువ ఇచ్చేద్దాం.
1: మీరేమిటి మరింత ఆలస్యంగా భోంచేస్తే ఆరోగ్యం పడవదు.
2: ఏం చేయను మలయ, కొత్త బిజినెస్ కదా, మనం దగ్గరుండి జాగ్రత్తగా డీల్ చేయకపోతే నష్టం. మలయ, నువ్వున్న 4 రోజులు ఎక్కడికి కదలకూడదనే అనుకున్నాను. నువ్వు గల్ఫ్ వెళ్ళక ముందు పిల్లలతో కలిసి తిరుపతి వైజాగ్ అరకు వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసామో గుర్తుందా? పోనీ, ఓ 1 వారం రోజులు ఎటైనా వెళ్దామా?
1: నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో 4 రోజులు ఉండిపోయే చుట్టూలా ఈ మర్యాదలేమిటండి? ఇది మన ఇల్లు అని మర్చిపోతున్నారు. జీవితం అంతా ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతాను?
2: అదేమిటి, సెలవు ఈసారి ఎక్కువ రోజులు ఇచ్చారా ఏంటి?
1: సెలవేమిటి?
2: నా ఉత్తరం అందలేదా మలయ?
1: అందింది.
2: మరి
1: ఏంటి, నేను ఈ పరిస్థితిలో అక్కడ ఇంకా పని చేయగలను అనుకుంటున్నారా?
2: అది కాదు మలయ, నువ్వు మరో 4 నెలలు రెస్ట్ తీసుకునే వెళ్ళు, పోతే ఓ 4 నెలల జీతమే పోతుంది.
1: జీతం జీతం జీతం, ఎంతసేపు డబ్బు మాటేనా? అరే, ఇలా మారిపోయారేమిటండి? అసలు మీరు మీరేనా? డబ్బంటే ఎంత చేదరించుకునేవారు.
2: భలే దానివు మలయ, జీవితంలో డబ్బు విలువ తెలిపింది నువ్వే. లేకపోతే బావిలో కప్పల్లా అక్కడే కొట్టుకుంటూ అదే ప్రపంచం అనుకునేవాళ్ళం. కానీ డబ్బు ఎన్ని సుఖాలు ఇస్తుందో, సొసైటీలో ఎంతటి స్థానం ఇస్తుందో, డబ్బు ఎలా పిల్లల్ని పెడుతుందో చూస్తున్న కొద్దీ నాకు ఎంతో ప్రేమ కలుగుతోంది డబ్బంటే.
1: ఏమైనా నేను తిరిగి ఆ వంటన నరకంలోకి వెళ్ళలేను.
2: ఇప్పుడు ఇలా నన్ను నట్టేట్లో ముంచేస్తే ఎలా మలయ? నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో పూర్తిగా మునిగిపోయాను.
1: మనకి ఏ ప్రాజెక్టులు వద్దండి, ఉండేందుకు చక్కని ఇల్లుంది, ఇన్నేళ్ళగా సంపాదించింది, బ్యాంకులో ఉంది, దాని మీద వడ్డీతో మరో 10 మందిని దర్జాగా పోషించగల స్తోమత మనకుందండి.
2: మరి 10 మందిలో నా మాట పోదా?
1: అయితే ఏమంటారు కదా, ఏమంటారు? అసలు మీరేనే ఇలా మాట్లాడేది? మొదట్లో నన్ను వెళ్ళనే వద్దు, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడదామన్న నోరేనా ఇది?
2: అవును, అప్పుడు అలాగే అన్నాను, నువ్వు అలాగే ఉండిపోతే బాగుండేది. కానీ కుటుంబ క్షేమం అంటూ డబ్బు మీద వ్యామోహంతో వెళ్ళింది నువ్వు కాదు, ఇద్దరు జ్ఞానం తెలియని పిల్లలతో నేను దినదిన గండంలో ఎలా గడిపానో నీకేం తెలుసు? నువ్వు లేని రాత్రులు నేను ఎంత నరకం అనుభవించేవాణ్ణో నీకెలా అర్థమవుతుంది? తల్లి దగ్గర లేని పిల్లల్ని తల్లి బెంగ నుంచి మరిపించేందుకు నేను ఎన్ని పాట్లు పడ్డానో నీకెలా తెలుస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఎలా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపానో నీకు అవసరం లేదు, అంతేగా.
1: అంటే నేనేమైనా అక్కడ సుఖపడిపోయానా అంటారా? వంటనే ఆడదాన్ని, భర్తకి పిల్లలకి దూరంగా బిక్కు బిక్కుమంటూ ఉన్నాను, మన కుటుంబం కోసం కాదా? ఏదో మీరే త్యాగం చేసినట్టు చెప్తున్నారు.
2: అవును, నువ్వెంతో త్యాగం చేశావు.

0: డబ్బు గనుల కోసం భర్తని పిల్లల్ని వదిలి విదేశాలకు వెళ్ళావు. కానీ ఇక్కడ సంఘంలో బంధువుల్లో నేను ఎన్ని అవమానాలు పడ్డాను. డబ్బు కాసించి పెళ్ళాన్ని పైదేశానికి పంపించాడని, పిల్లల్ని తల్లిని డబ్బు పిచ్చితో వేరు చేశాడని, బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తుంటే భరించింది నేనా నువ్వా? అక్కడి నుంచి నువ్వు పంపిన ప్రతి పైసాకి న్యాయం చేస్తూ నీకు లెక్కలు చూపిస్తూ కుస్తీలు పట్టింది ఎవరు?
1: అవన్నీ నాకు తెలుసు. నన్ను ఎందరో ఎన్నో అన్నారు. మా నాన్నకి జబ్బు చేస్తూ కూడా రాలేదని ఎన్నో మాటలన్నారు. మీ మాటలు నిజమే కావచ్చండి. మీరు ఒంటరితనం మర్చిపోయేందుకు ఎన్నో పనులు సృష్టించుకుని ఉండొచ్చు, ఏదో ప్రాజెక్టు కూడా ఉండొచ్చు. అదంతా వదిలేయండి. ఏమండి, శారీరకంగా బాగుండి ఉంటే నేను తప్పక మరో 2 ఏళ్ళు కష్టపడేదాన్నండి. కానీ నాకు ఎంతో బెంగ భయం పట్టుకున్నాయి, అందుకే అక్కడ ఉండలేకపోయానండి. అయినా మనకున్న ఈ 2 లక్షలు చాలవా?
0: చాలవు.
1: చాలవా?

0: శ్వేత చాలాసేపటి నుంచి తయారవుతుంది, ఏ షికారుకో పార్టీకో. నా చిట్టి తల్లి శ్వేత ఎంత ఎదిగిపోయింది! చక్రాల్లాంటి కళ్ళు, పచ్చని మొహం, ఎర్రని చిన్ని నోరు, ఆరోగ్యంతో వయసు తెస్తున్న అందాలతో మెరిసిపోతుంది. అబ్బా, నా దిష్టి తగ్గుతుందేమో. ఆ వేసుకున్న మోడర్న్ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్కి చక్కగా నప్పింది. శ్వేత, పార్టీ ఏమైనా ఉందా తల్లి?
1: అవును మమ్మీ.
0: ఏ పార్టీ?
1: అనిల్ బర్త్డే.
0: అనిల్ ఎవరు?
1: అబ్బా, నీకన్నీ ప్రశ్నలే మమ్మీ. అనిల్ నా బాయ్ ఫ్రెండ్, డాడీ ఫ్రెండ్ కొడుకు.
0: శ్వేత, అన్నయ్య గాని డాడీ గాని నీతో వస్తున్నారా?
1: వాళ్ళెందుకు? అనిల్ నా ఫ్రెండ్.
0: పోనీ, నేను రానా?
1: పాప్రే, నువ్వా? పార్టీకా? వద్దు మమ్మీ, బాగుండదు. నీ ఆరోగ్యం చూసుకో.
0: నా బంగారు తల్లి, నేను బాగానే ఉన్నానమ్మా.
1: అయినా వద్దులే, టైం అయిపోతుంది మమ్మీ, నేను వెళ్తున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ ఉందని చెప్పమన్నారు ఇందాక ఫోన్ చేసి, మర్చిపోయాను. అండ్ బబ్లి కోసమైతే చూడకు, వాడికి టైం పాడు ఉండదు. సింధు ఆంటీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టు వెళ్ళిపోయింది. నీ కాకలిస్తే పెట్టుకుని తినే.
0: ఇంట్లో ఉన్నా ఎంత ఒంటరితనం. ఒకప్పుడు నానే వీళ్ళంతా ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒంటరితనం, ఇప్పుడు దగ్గరుండి మనసులు దూరమైన ఒంటరితనం. రాత్రి 11 కావస్తుంది, శ్వేత ఇంకా రాలేదేమిటి? ఇంతసేపు పార్టీయా? లాభం లేదు, నేనే ఇంటి గృహిణిని. ఇందులో వాళ్ళు మంచి చెడులతో నాకు నిమిత్తం ఉంది. నేను పట్టించుకుని తీరాలి, పట్టించుకుని తీరాలి. అదిగో బబులు కూడా వచ్చినట్టున్నాడు. బబులు, బబులు!
2: మమ్మీ,
0: శ్వేత పార్టీకి వెళ్ళి ఇంకా రాలేదురా?
2: ఓహో,
0: నాకు అనిల్ ఇంటి అడ్రస్ చెప్పరా?
2: చెప్పను.
0: పోనీ, నాతో సాయం రారా?
2: రాను.
0: ఎందుకు?
2: వాళ్ళు ఇంట్లో ఉండరు కనుక.
0: అంటే
2: వెళ్ళి చూడు. ఏ పార్కులోనో ఏ చెట్ల చాటునో ఎల్ఎస్డియో గంజాయో పీలుస్తూ ఒకరి ఊళ్ళో ఒకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోతుంటారు.
0: భగవంతుడా, ఎవరు, ఎవరది?
3: నువ్వింకా నిద్రపోలేదా? సరే సరే, కాస్త లైట్ వేయమలయా.
0: అరే రే, శ్వేతకేమైందండి అలా వాలిపోయిందేమిటి?
3: ఏం లేదులే, బయట ఏదో కాస్త తల తిరిగిందట, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే.
1: ఇట్ ఈస్ బ్యాడ్ డ్రీమ్. ఐ లైక్ అనిల్ డాడీ, ఐ యామ్ మ్యాడ్ ఆఫ్ హిమ్.
3: అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మలయ్య, నేను చూసుకుంటానులే.
0: ఎందుకేనా నన్ను మళ్ళీ దుబాయ్ వెళ్ళమంటున్నారు?
3: ఇప్పుడేం మాట్లాడకు, బబ్లు వింటాడు.
0: నాకు కావలసింది వంట మనిషి ఉండి పడేసిన వంట తిని పడుకోవడమేనా?

0: నన్ను వీళ్ళు వేరు చేసి ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరికీ అక్కర్లేదా? ఈ ఇంటికింత చేసిన నన్ను ఆయన, పిల్లలు అప్పులిచ్చి అడగనందుకు బంధువులు నెత్తిన పెట్టుకుంటారు అనుకుంటే ఇదేమిటి ఇలా? అసలు అమ్మ అనే ఒక ప్రాణి ఉందని నా పిల్లలు, భార్య తన కోసం ఎదురు చూస్తుందని నా భర్త అనుకోవటం లేదేమిటి? అక్కడ నేను రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళకి అన్ని భోగాలు అమర్చితే నాకింత మనస్తాపం కలిగించే అధికారం వీళ్ళకే ఉంది. అసలు ఇండియా వచ్చే ముందు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇల్లు ఇరుకు కాదు అనుకున్నానే గాని మనసులే ఇరుకైపోతాయి అనుకున్నానా? పిల్లలు ఇందుకు ఇలా తయారయ్యారు, బబ్బులు ఎందుకింత కఠినంగా ఉంటున్నాడు, వాడికి మాత్రం నేనేం తక్కువ చేశాను? ఏ తల్లి ఏ బిడ్డలకి సమకూర్చలేని సౌకర్యాలన్నీ కలగచేశాను. వాళ్ళ చదువులు భవిష్యత్తు నిరాటంకంగా సాగిపోయే ఏర్పాటు చేశాను. ఇన్ని చేసినా నా మీద ఎందుకు కోపం? వికారంగా తయారైన నా మొహం చూడలేకనా? బబ్బులు భయపడుతున్నాడా, బాధపడుతున్నాడా? వాడికి చిన్నప్పుడు డైరీ రాయటం అలవాటు చేసింది నేనే. నా గురించి వాడు ఏమనుకుంటున్నాడో ఇవాళ నాకు తెలియాలి. బబ్బుల గదిలోకి వెళ్ళి ఆ డైరీ చూస్తాను చూస్తాను.
1: అమ్మ, అమ్మ అంటే ఎంతో ఇష్టం నాకు. శ్వేతని నాకంటే ఎక్కువ అభిమానించినా సహించలేను. అమ్మ దుబాయ్ వెళ్తానంటోంది. ఎంత గర్వంగా ఉంటుంది నాకు, కానీ బెంగగా ఉంటుందేమో. బెంగ పెట్టుకుంటానంటే అమ్మ వెళ్ళదు. అందుకే చెప్పకూడదు, బెంగలేదు వెళ్ళమనే చెప్పాలి. ఎంత, రెండేళ్లేగా?
0: ఇది నేను గల్ఫ్ వెళ్లే ముందు రాసుకున్నాను నా చిట్టి తండ్రి.
1: ఫోన్లో అమ్మ గొంతు గమ్మత్తుగా ఉంది, కానీ మధ్యలో కట్ అయిపోతుంది. అమ్మ రాసే ఉత్తరాల నిండా మా కబుర్లే. నేను కల్లోకి వచ్చానని అమ్మ రాస్తుంటే ఎంత గర్వంగా ఉందో నాకు. అమ్మ బెంగ పెట్టుకోకుండా నేను రోజు అమ్మకి కల్లోకి వస్తే ఎంత బాగుండును.
0: ఇలాగే నేను ఎన్నోసార్లు అనుకున్నానరా నా చిట్టి తండ్రి.
1: డాడీ ఎంత ప్రేమగా చూస్తున్నా, ఎన్ని కొనిపెడుతున్నా గుండెలో ఏదోలా ఉంది. అమ్మ ఎంచెక్క పక్కలో పడుకుని ఎన్ని కథలు చెప్పేది, అన్నీ కంప్యూటర్ కథలే. నేను పెద్ద అయితే కంప్యూటర్ ఇంజనీర్ అయి కొత్త కొత్త కంప్యూటర్లు కనిపెడతాను. ముఖ్యంగా అమ్మ అనే కంప్యూటర్ తయారు చేస్తాను. అప్పుడు నాలాంటి పిల్లలకి అమ్మ ఊరెళ్ళినా బెంగ ఉండదు.
0: నాకన్నా
1: అమ్మ వస్తోంది అంటే ఎంత ఉత్సాహంగా ఉందో. మొన్న టింకు బర్త్డే పార్టీకి వాళ్ళమ్మ వాడికి ఎంత చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిందో. బొగ్గు మీద స్వీట్ కిస్. టింకు గాడు ఎంతో గర్వంగా చూశాడు. మమ్మీ వచ్చాక తనివి తీరా అమ్మ చేత ముద్దులు పెట్టించుకోవచ్చు అని ఎంతగా అనుకున్నానో. కానీ అమ్మ రాలేదెందుకో. అమ్మ వస్తే చాలా డబ్బులు ఖర్చైపోతాయట.
0: తప్పంతా నాదేరా నాన్న, ప్రయాణపు ఛార్జీలకే 100,000 అవుతుందని మానేశానరా.
1: అమ్మకి ఈ కొత్త ఇల్లు తప్పక నచ్చుతుంది. కానీ ఎంత అందంగా విశాలంగా ఉన్నా అమ్మ లేకపోతే ఇది బోసిగానే ఉంది. అదే చెప్తే డాడీ గట్టిగా నవ్వేశారు. కారు చూసి నా ఫ్రెండ్స్ అంతా అసూయపడ్డారు. కొందరు నా అదృష్టాన్ని మెచ్చుకుంటే కొందరు అమ్మని పొగిడారు. మరికొందరు డాడీని చిన్న చేసి మాట్లాడారు. డాడీకి చెప్తే అసూయతో 10 మంది అనే మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోకూడదు అని చెప్పారు. ఎందుకో అమ్మ కల్లో కనిపించి ఏడుస్తోంది. నా మీద బెంగగా ఉందిట. చెల్లిని జాగ్రత్తగా చూడమంటోంది. మధ్యలో మెలకు వచ్చేసింది. కల మరి కాసేపు ఉంటే మరి కాసేపు అమ్మని చూసేవాణ్ణి కదా. అమ్మ మీద బెంగ వస్తే వీడియో కెమెరాలో ఉన్న అమ్మని స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళో. అమ్మ ఇంకా వచ్చేస్తే బాగుండును. అక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. సుబ్రహ్మణ్య అంకుల్ డాడీ దగ్గర అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడితే డాడీ గట్టిగా కేకలు వేసి గెట్అవుట్ అన్నారు. నాకు అంకుల్ని చంపేయాలని ఉంది. అమ్మ ఇంకా రాకపోవడానికి కారణం నోనో అది మాత్రం కాదు.
0: ఆయన కొలిక్ అసూయత నా మీద ఎన్నో అపవాదాలు వేశాడనమాట. అందుకే కాబోలు ఆయన అక్కడ ఉద్యోగం మానేశారు.
1: సాయిబాబాయ్ నెమ్మదిగానే చెల్లి ప్రవర్తన బాగాలేదని కేకలేశాడు. కానీ అది పెద్దగా ఏడు

0: బాబాయ్ మీద డాడీతో చాడీలు చెప్పింది. బాబాయికి డాడీకి పోట్లాట.
1: ఇది చెప్పలేకనేమో సాయి నాకు సున్నితంగా ఉత్తరం రాశాడు. చీ, పాపిష్టదాన్ని. సాయి డబ్బు కోసం ఉత్తరం రాశాడనుకున్నానే.
0: ఇవాళ డాడీని చెల్లి ఎదిరించింది. కోపం వచ్చి నేనే చెంప పగలగొట్టాను. నన్ను ఎన్ని తిట్టిందో. అమ్మ ఎలాగో రాదు, అక్కడే ఉండిపోతుందేమో. డాడీకి తోడెవరున్నారు? వంటల ఆంటీని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో.
2: మై గాడ్,
0: ఇన్నేళ్ల తర్వాత అమ్మ వస్తుందన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు. కానీ ఇంటికొచ్చిన అమ్మని చూసి ఎందుకో ఒక క్షణం ఏడుపొచ్చింది. చెంప మీద ఎంతలా కాలిపోయింది. కానీ మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇక్కడ ఒంటరిగా వదిలేసి డబ్బు పిచ్చిలో పడ్డందుకు దేవుడు అమ్మకి బాగా పనిష్మెంట్ ఇచ్చాడు.

0: మావయ్య, నిజంగా ఈ దూరం నేను భరించలేకపోతున్నాను. నాది ఎంత పెద్ద తప్పైనా ఇంత పెద్ద శిక్ష. బబులుకు నా మీద ద్వేషం, శ్వేత తాగి రావటం, ఆయన ఇంటి మొహమే చూడటం లేదు.
1: మలయ్య, శాంతంగా నా మాట వింటావా అమ్మా?
0: చెప్పండి మావయ్య.
1: మేఘనాథు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. నీకన్నా అతని మీద నాకు ఎక్కువ విశ్వాసం. చూడమ్మా, నీ పిల్లలది ఎదిగి ఎదిగిన వయసు, తప్పులు తెలియని ప్రాయం, తల్లి సహచర్యం అవసరమైన వయసు. నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు, అందుకే నీ కూతురు వేరే స్నేహాలు వెతుక్కుంది. చూడమ్మా, పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరిది సమాన పాత్ర అయినా తల్లికున్న విశాల నేత్రం తండ్రికుండదమ్మా. చూడమ్మా, ఎంత ఉద్యోగస్తురాలైనా పిల్లలు సరైన సమయానికి ఇల్లు చేరకపోతే తల్లి మాత్రమే పసిగట్టగలదు. ఇక నీ కొడుకు పరిస్థితి అంతే. ఇంటికి రాగానే తల్లి కనిపిస్తే వాడికి ఆనందం. బయట ఎన్ని స్నేహాలున్నా తల్లితో అనుబంధానికి ఏదీ సాటిరాదమ్మా. వాడికి అవకాశం లేకే నీ మీద కోపం పెంచుకున్నాడు తప్ప అది ద్వేషం కాదు తల్లి. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి నీ పిల్లలు పోగొట్టుకున్న ఇన్ని సంవత్సరాల బాల్యాన్ని, అమ్మ సాన్నిహిత్యాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వగలవా అమ్మా? అందుకే నీ కొడుక్కి పెంకితనం, అందుకే వాడికి తండ్రి మీద చాలి. అంతేగాని
0: అదే నిజమైతే మావయ్య, మరి అయినా నేను మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలని ఎందుకు కోరుకున్నట్టు?
1: ఎంత చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు తల్లి. నీకు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది కనుక డబ్బు కంటే ఆత్మీయుల సాన్నిహిత్యం కావాలనుకున్నావు, గాని లేకపోతే మరో రెండేళ్లు మరింత సంపాదిస్తూ అక్కడే ఉండిపోవాలనుకోలేదు? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.
0: మావయ్య, నువ్వెంతో తెలివైన వాడివి. నా తప్పు నా నోటితోనే చెప్పిస్తున్నా. నన్ను క్షమించి మావయ్య, నన్ను క్షమించు. దాపరికం లేకుండా చెప్తున్నాను, ఇప్పుడు నా భర్తని, పిల్లల్ని దూరం చేస్తున్న ఆ సంపాదన పట్ల నిజంగానే నాకు వ్యామోహం పోయింది.
1: కానీ మలయ్య, ఆ విషయం మీ ఆయనకి నమ్మకం లేకనే ఈ నాటకం ఆడుతున్నాడు అనుకుంటాను. నువ్వీసారి రాగానే నువ్వు మళ్లీ వెళ్ళకూడదని దృఢంగా నిశ్చయించుకునే పరిస్థితులు నీ కళ్ళబడాలనే ఇదంతా చేస్తున్నట్టున్నాడు. మలయ్య, నాకు ఒక విషయం చెప్పు.
0: అడగండి.
1: ఇంతకు ముందంతా కాంట్రాక్ట్ పొడిగించుకోమని అతను ఎప్పుడైనా నేను బలవంత పెట్టాడా?
0: లేదు మావయ్య, నేనే.
1: మరెందుకమ్మా అతన్ని తప్పు పడతావు? అందరి చేత నానా మాటలు పడుతూ నీ పుట్టింటి వాళ్ల నుండి అవమానాలు భరిస్తూ సంధి వయసులో ఉన్న పిల్లలతో అతను ఎన్ని అవస్థలు పడుతున్నాడో తెలిస్తే అమ్మా నీ గుండె చెరువవుతుంది.
0: బబ్లు డైరీ ద్వారా నాకన్నీ తెలిసాయి మావయ్య.
1: అదిగో మాటలోనే మీ ఆయన వచ్చాడు. రానాయన.
2: బాబాయ్ గారు, మరింకింటికి వెళ్దామా? లే మలయ్య, పార్కులో ఆరు బయట చలిగాలి నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు త్వరగా వెళ్తే శ్వేతని డాక్టర్ దగ్గర నుంచి పికప్ చేసుకోవచ్చు.
0: డాక్టరా?
1: మత్తు మందులకు అలవాటు పడిన పిల్లలకి ట్రీట్మెంట్ అంత త్వరగా అవ్వదు కదమ్మా.
0: మత్తు మందులా? నేనెంత పాపిస్తుదాన్ని మావయ్య.
1: మలయ్యా,

0: ఇంకే చెప్పకమ్మాయి. నీకు తెలుసా, భర్తకి పిల్లలకి మధ్య భార్య ఒక అందమైన పూలవత్తెల లాంటిదమ్మా. అన్నాళ్ళు నా శిష్యరికం చేశావు, కొన్నంత భర్త అండతో నీ పిల్లలిద్దరిని ఆ మాత్రం దారికి తెచ్చుకోలేవా?
1: నీ మేనగోళ్లే కదా, తప్పకుండా త్వరలోనే మా మధ్య ఏర్పడిన దూరాన్ని కూడా చెరిపేయగలను మావయ్య.
2: మలయ్య పద కారెక్కు.
1: అలాగేనండి. చీ అనిపించుకుంటూ దేశం కాని దేశంలో ఇన్నాళ్ళు డబ్బు కోసం మనసును కూడా అమ్ముకున్నాను. నా దేశంలోని స్వేచ్ఛ, నా వాళ్ళ ఆప్యాయత అనుబంధాలు అక్కడ ఎన్ని లక్షలిస్తే దొరుకుతాయి?
2: కారు డ్రైవ్ చేస్తున్నాను మలయ్య, నువ్విలా నా భుజం మీద తల అనిస్తే గిలిగింతలుగా ఉంది. పైగా వెనక మీ మావయ్య ఉన్నారు.
1: మావయ్య నిద్రపోతున్నారండి, అయినా పర్వాలేదు, మావయ్య గారు అర్థం చేసుకుంటారులేండి.
2: మరి నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు?
1: అర్థం చేసుకున్నాను కనుకనే ఇలా.
2: ఇలా అంటే?
1: పోండి, వెనక సీట్లో మావయ్య గారు ఉన్నారు.
2: ఇందాక ఉన్నా పర్వాలేదు అన్నావుగా.
1: యు నాటి బాయ్.
2: మై గాడ్, ఈ వయసులో కూడా నేను ఇంకా బాయ్నా? నేను ఆ విషయం నిరూపించుకోవాల్సిందే. ఇల్లకు మలయ్య.
3: ఇంతవరకు మలయ సమీరం నాటకం విన్నారు. రచన శ్రీమతి పివి శేషరత్నం. ఇందలి పాత్రలు, పాత్రధారులు: మేఘనాథ్ శ్రీ వేపాతిమ్మయ్య, మలయ వాసిని కుమారి డబ్బీరు జయలక్ష్మి, మలయ తల్లి శ్రీమతి సిహెచ్ రాజకుమారి, మావయ్య శ్రీ ఎన్ పట్టాభిరామారావు, అభిషేక్ శ్రీ ఎస్వీఎస్ శంకర్రావు, సాయినాథ్ శ్రీ జీవి త్రినాథరావు, కౌసల్య శ్రీమతి మావూరి విజయలక్ష్మి, వందన శ్రీమతి బీవీవి లక్ష్మి, శ్వేత కుమారి సిహెచ్ లావణ్యారెడ్డి, బబ్లు చిరంజీవి సాగి బృహతీకృష్ణ కౌశిక్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి భద్ర చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పటి నుండి మీకు చిత్రగీతాలని అందించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నిస్తం తులసి రామరాజు మహాశివభట్టు. కార్యక్రమంలో ముందుగా విన్నాం సీతకు ఒక చిలుక ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన యువల గీతం. సాహిత్యం వేటూరి సుందర రామూర్తి, సంగీతం అందించారు వీళ్ళయ్య రాజా.

మీరు విన్న పాట నోము. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. సాహిత్యం డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం సత్యం. ఇప్పుడు వినండి ఇదెక్కడి న్యాయం. ఈ చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల గానం చేసిన యువల గీతం. సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

మీరు విన్న పాటకు సంగీతం అందించారు చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు బంగారు బొమ్మలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈవుల గీతం.

అన్నవారి కళలు ఈ చిత్రం కోసం పి సుశీల వి రామకృష్ణ పడిన ఇవాళ గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం వికే ఉమర్.

జయబుధంగా ఇచ్చిన కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట సాహిత్యం ఆచార్య ఆత్రేయ సంగీతం చక్రవర్తి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పు పడమర ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పు పడమర ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

అల్లరి బావ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: గృహలక్ష్మి నీవే.
1: మీరు విన్న పాట కొండపీటి సింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇల్లాలు. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్, పి సుశీల పాడిన యువల గీతం. సాహిత్యం ఆచార్య అత్రేయ, సంగీతం చక్రవర్తి.

శివరంజని ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసశీల పడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు రమేష్ నాయుడు.

నాగమల్లి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతాన్ని అందించారు రాజన్ నాగేంద్ర.

శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం కేజేఎస్దాస్ వాణిచేరం పడిన యువల గీతం, సాహిత్యం ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ సాయంత్రం 6:35 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు వినండి విరామ సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు పర్యటనలో హామీ ఇచ్చారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి పాత రేషన్ పుస్తకాలతో వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ, ఎస్ఈబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాలతో సహా 12 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా సమ్మక్క, సారలక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ది చేశామని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
1: ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మీ గోదావరి పక్కన పోతున్న ములుగు ప్రాంతానికి నీళ్లు లేవంటే సాగునీటి ప్రాజెక్టుల నిధులు ఇవ్వడమే కాకుండా నాడు ఒక అద్భుతమైన కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. నిరుద్యోగ యువకులకు, మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th class వరకు ఎడ్యుకేషన్, 12th class తర్వాత స్కిల్స్, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు.
0: అంతకుముందు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగులో

0: కొత్తగా ఏర్పాటు చేసిన పైలాన్ను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులతో కలిసి ప్రారంభించారు. హన్మకొండ జిల్లా పరకాలలో 484.42 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పరకాల ఎర్రగట్టు గుట్ట 4 లేన్ల రోడ్డు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఇందిరా మహిళా డైరీ ప్లాంట్, కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది పనులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా 100 పడకల ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి పాత రేషన్ పుస్తకాలతో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయని మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ అన్నారు. బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను పారదర్శకంగా సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ, ఎస్సీబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే ఓబీసీ, ఎస్సీబీసీలకు కూడా ప్రత్యేక కేటగిరీని జనాభా లెక్కల ప్రశ్నావళిలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కళారూపాలను గత వైభవంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క, సారలమ్మ జాతర వంటి పండుగలు తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శవంతమైన నాయకత్వం, రాజనీతిజ్ఞత నేటికి తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, బలమైన, సంపన్నమైన, స్వావలంబన కలిగిన భారతదేశం కోసం వాజ్పేయి కన్న దార్శనికత దేశానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1082 పడకలు, వాటిలో 300 ICU బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాలను వెంటనే తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోతో పాటు కేంద్ర ప్రభుత్వ వివరాలను పొందుపరచాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంచిర్యాలలో మాట్లాడుతూ ఆయన,
1: 2029 వరకు దేశంలో ఉన్న 82 కోట్ల జనాభా ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, అది అమల్లోకి వచ్చింది. మన తెలంగాణలో కూడా ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తుంది. ఇది మోడీ గారి ఫోటో ఎందుకు పెడతలేరు? ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
0: ఆసిఫాబాద్ జిల్లా డబ్బా ధరంపల్లి గ్రామానికి చెందిన చింతల బాలాజీ అనే యువ రైతు తక్కువ ఖర్చుతో నాబార్డు సహకారంతో ఆర్గానిక్ ఎరువుల తయారీ చేసి ఆదర్శ రైతు అనిపించుకుంటున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: పత్తికి గాని 50 మోతాదులో వాడుకోవాలి, 200 లీటర్ల నీళ్లలో 10 కిలోల పేడ, 2 కిలోల శనగపిండి, 2 కిలోల అప్పటమట్టి బెల్లము, 2 కిలోలు అది పోసుకొని 15 రోజులు పొద్దున సాయంత్రం కలుపుకున్న తర్వాత ఒక 20 రోజులలో మనకు లిక్విడ్ తయారైతుంది. 200 లీటర్లు మినిమం ఒక 50 ఎకరాలు వాడుకోవచ్చు.
0: గ్రామాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుతో సహా 10 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

0: అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో సమస్యలు తక్షణమే పరిష్కరించే దిశగా ప్రజావాణిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరడంతో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 526 అడుగులకు చేరింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉందని, దీంతో సకాలంలో భూ సర్వేలు చేయలేకపోతున్నామని జిల్లా ల్యాండ్ సర్వే అధికారి నరసింహమూర్తి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 255 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇస్తామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఉన్నందున రాష్టంలో వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దస్ జానయ్య సూచించారు. నల్గొండలో వ్యవసాయ రంగంపై రైతు సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక కృష్ణప్రసాదోపాధ్యాయ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహేన ఉక్తం యత్ యువానః, మహిళాః, కృషకాః, నిర్ధనజనాః చ సబలాః భవేయుః ఇతి ధియా ఆవశ్యకమస్తి యత్ येन सप्तचत्वारिंशदधिकद्विसहस्रतमवर्षं यावत् भारतराष्ट्रं पूर्णतया विकसितदेशः भवेदिति. झारखण्डराज्ये JPSC, JSSC इति च अभ्यर्थिनां नियुक्तिपरीक्षासु अभिकथित अनियमिततायाः विषये आन्दोलनं तीव्रतरं जातमस्ति, यत्र मुख्यमन्त्रिणः हेमन्तसोरेन इत्यस्यापि त्यागपत्रस्य आग्रहः छात्रैः कृतोऽस्ति. सेनाध्यक्षः जनरल धीरज सेठः अद्य नेपालदेशस्य त्रिदिवसीयाम् आधिकारिकयात्राम् आरब्धवान्. वायव्य बंगालखातस्य उपरि सन्नद्धः नूतनः न्यूनचापः उत्तर ओडिशाप्रदेशस्य कृते जलप्लावनस्य आशंकां तीव्रं करोतीति ऋतुविज्ञानविभागेन अनुमानितमस्ति. अपि च पुरुषक्रिकेटक्रीडायां गौल अन्ताराष्ट्रिय क्रीडाङ्गणे ప్రథమ నికస క్రీడా శృంఖలాయాం ఆతిథేయ శ్రీలంకాం విరుద్ధ్య భారతీయ పక్ష నవ క్రీడకాణాం హానౌ యదా అంతిమాని వివరణాని ప్రాప్తాని 55-400 ధావనాంకాన్ విరచ్య క్రీడన్నాసీత్. అథ వార్తాః విస్తరేణ. केन्द्रीय गृहमंत्री श्री अमित शाह उक्तवान् यत् युवानः, महिलाः, कृषकाः, निर्धनजनाश्च सबलाः भवेयुः इति आवश्यकमस्ति, येन 47-2000 यावत् भारतराष्ट्रं पूर्णतया विकसितदेशः भवितुम् अर्हति. सः अवदत् यत् श्रीनरेन्द्रमोदी सर्वकारः समेषां वर्गाणां कल्याणाय, विकासाय च विशेषं ध्यानं ददातीति च. श्रीशाहः अद्य राजस्थानराज्यस्य अलवरनगरे एकं कार्यक्रमं सम्बोधयन् आसीत्. तेन राज्यस्य 17 जनपदेषु 53,400,000,000,000 विकासपरियोजनानां शिलान्यासम् उद्घाटनञ्च कृतम्. तेन कथितं यत् सर्वकारेण कृषकाणां कल्याणाय अनेकाः योजनाः प्रारब्धाः. सः अवदत् यत् 2014-2020 वर्षं यावत् मोदी सर्वकारेण कृषकाणां कृते बृहत् योजनाः प्रवर्तिताः, न्यूनतम समर्थनमूल्यञ्च निरन्तरं वर्धितमस्तीति. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः

0: जम्मूकश्मीरे कोङ्कणक्षेत्रे गोवाराज्ये महाराष्ट्रे मध्यप्रदेशे उत्तरपूर्वभारतस्य च केषुचित् भागेषु अपि श्वः यावत् तीव्रवर्षा सम्भाविता अस्ति। दिल्लीनगराय तु ऋतुविज्ञानविभागेन अद्य सायङ्कालादेव आरभ्य रात्रिं यावत् अतीव अल्पात् अल्पा वर्षा अनुमिता अस्ति। पुरुषक्रिकेटक्रीडायां गॉल अन्ताराष्ट्रिय क्रीडाङ्गणे प्रथमनिकषक्रीडाश्रृङ्खलायाः द्वितीयदिने आतिथेय श्रीलङ्कां विरुध्य भारतीयपक्षः नवक्रीडकाणां हानौ। यदा अन्तिमानि विवरणानि प्राप्तानि तावत् पञ्चपञ्चाशदधिकचतुश्शत धावनाङ्कान् विरच्य क्रीडन्नासीत्। पूर्वदिने प्रचण्डवृष्ट्या प्रथमद्वयं सत्रं नष्टम् अभवत्, येन भारतं मध्याह्नभोजनसमये रात्रौ क्रीडकद्वयस्य हानौ अष्टाशीत्यधिकद्विशत धावनाङ्कान् अरचयत्। श्रृङ्खलायाः द्वितीया अन्तिमा च निकषक्रीडा ऑगस्त मासस्य त्रयोविंशे दिनाङ्के कोलम्बो नगरे आरप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी कोत्तगूडेम केंद्रम ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 జానపద సంగీతం, జానపద గేయాలు వింటారు. 7:45 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ వినవచ్చు. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇప్పుడు రేపటి కార్యక్రమంలో చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో అపరాల పంటల్లో సస్యరక్షణ గురించి తెలుసుకోవచ్చు. 6:40 ప్రసార వివరాలు. 6:45 ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 అభివృద్ధి కార్యక్రమాలు శీర్షికన ప్రామిసరీ నోటు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రిప్రగడ రవితేజ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 విజ్ఞాన వేచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రావణమాస విశిష్టత గురించి శ్రీమతి డి సౌజన్య గారు తెలియజేస్తారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15

నిమిషాలకు దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 చిత్రగీతాలు, 3:30 ఏకచిత్రగానం, 4 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం ప్రసారంలో 6 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో సర్జరీలు అపోహలు డాక్టర్ ఎం రామకృష్ణ గారితో పరిచయం. ఇంకా ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం ఉంటుంది. వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంజ. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 కుంకుమ భరణి పౌరాణిక నాటకం వినవచ్చు. ఇవి రేపు మీ ప్రసారం చేయ ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా నచ్చావులే ఈ చిత్రం కోసం గీతామాధురి పాడిన గీతం. సాహిత్యం భాస్కర భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.
2: కార్యక్రమంలో తర్వాత వాన ఈ చిత్రం కోసం రంజిత్ చిత్రపడిన యువల గీతం, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్.

మీరు విన్న పాట జెంటిల్మెన్ చిత్రం కోసం సాహుల్ అబీద్, స్వర్ణలత, మాల్కడి సుబ్బ పాడిన పాట. సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయం సమయం 6:50కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు

ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చవుడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో
10 సెంటీమీటర్ల పొడవు

0: చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. భావ రచ్చాడు సినిమా నుండి.

0: సినీగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతూ 100 కంటే ఎక్కువ దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసిందని రాధాకృష్ణన్ చెప్పారు. 2014 నుండి దేశంలో ఉన్నత విద్య విస్తరించిన తీరును, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటం టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని ఆల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో నూతన డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. వివిధ క్షీర సహకార సంఘాలకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల మేత ప్లాంట్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ఆయన ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా ఎంపికైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా నిధులను నేరుగా జమ చేస్తారు. ఈ లబ్దిదారుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కవర్ అయినటువంటి రైతులు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో

అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం ఆగస్టు 26న జరుపుకోనున్న నేపథ్యంలో రాష్టం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథంతో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓనం కేవలం ఒకరోజు పండుగ కాదు, రాష్ట వ్యాప్తంగా ఉదయం నుండి అధికారిక వేడుకలు అథంతో ప్రారంభమయ్యాయి. అథం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అథ పూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ మధ్య కేరళలోని త్రిపునీతురలో జరిగేటువంటి ఘనమైన అధచమయం ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంట్రాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారాల గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థికాభివృద్ది, దత్తత వంటి 4 అంశాలపై ఈ బ్రిక్స్ సమావేశంలో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారత సైనిక దళాల చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. భారత్ నేపాల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా ఆయన తుండిఖేల్లోని ఆర్మీ పెవిలియన్ వద్ద నివాళులర్పించి నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నేపాలీ ఆర్మీ చీఫ్ తో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ తో పరస్పర ప్రయోజనాలు, భద్రతా అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఘట్టంగా రాష్టపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యకులు రామ్ చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ఆయన నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకుంటారు. ఆ తర్వాత శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడంతో పాటు పలువురు నేపాల్ సీనియర్ ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు, రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించడానికి ముందుకు రావాలని, దేశంలోని మహిళలు లోక్సభల్లోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ఆయన కోరారు. భారతదేశ విధానాలను రూపొందించడంలో మహిళలకు దోహదపడే అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. ఈరోజు సాయంత్రం ఆట ముగిసే సమయానికి

0: ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జురేల్ 51 పరుగుల అందించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీయగా కేసర నువంత 3 వికెట్లు పడగొట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.
3: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే
2: మున్నయ్య బృందం పాడిన జానపద గేయాలు
3: చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలి రా బావా.

వరకట్నం. ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

మొద్దు మీదకి తీసుకుపోయి తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే.

కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగాలిలేశ నీ వాకిలు తప్పుకుని పడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆహా.

జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాం. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి

యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

కట్టుకోను పట్టుకోకలు తెచ్చా, కట్టుకోను పట్టుకోకలు తెచ్చా, ముత్యాల పట్టు రైకులు తెచ్చా, చేతులకు రంగురంగుల గాజులు తెచ్చా, ఎడలోకి సన్నజాజి మొగ్గలు తెచ్చా, మెడలోకి పచ్చ పచ్చ పూసలు తెచ్చా, పెద్ద బెల్లం చెరుకు గడలు కోనిచ్చా నా మాట.

మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది. అది మరికొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్న కార్యక్రమం కేనర హరి రానే వచ్చింది. మరి వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియోనేస్తం తులసి రామరాజు మహాశివభట్టు, మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కార్యక్రమంలో ఈరోజు మీకు కొత్త శ్రోతల్ని పరిచయం చేస్తాను. జమ్మికుంట గురువమ్మ దుర్గా ప్రసాద్ గౌతమి వీరు రామటాకేశ్వర్య. వీరు మన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రానికి కొత్తగా శ్రోతలు. గురువమ్మ గారు ఉపాధ్యాయురాలుగా ఇల్లంది ఏరియాలో పనిచేస్తున్నారు. వీరు రేడియో అభిమాని. వీరు కోరుతున్న పాట శ్రీరామదాసు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమండి అంటూ కోరుతున్నారు. ఈ పాటకు సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. మరి వీరి కోసం ఈ పాటను వినిపిద్దామా?

కార్యక్రమంలో తర్వాత పూజాఫలం ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, సుజాత నగర్ నుండి మిర్యాల సత్యనారాయణ, శ్రీలత, చారుగుండ్ల జగన్మోహన్ రావు, ఉబ్బెనపల్లి తిరుపతయ్య, చైతన్య, ఇంకా హమాలి యూనియన్ వీరంతా భద్రాద్రి కొత్తగూడెం సుజాత నగర్ గ్రామం నుండి రాస్తున్నారు. గానం ఎస్ జానకి, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం యేసు రాజేశ్వరరావు. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యన్నపాలెం గ్రామం చంద్రగొండ మండలం నుండి మంతెన లక్ష్మణ్, సావిత్రి, సుష్మ, చరణ్, లక్ష్మీనారాయణ, రాధ, రాఘవులు, రమణి, శ్రీనివాస్, పద్మ, కృష్ణ, సత్యవతి, ప్రశాంత్, నిరంజన్, ఉదయ్, సురేష్, రవి వీరందరూ కోరుతున్న పాట అల్లుడ మజక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం కోటి. మరి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం చూద్దాం. ప్రేమ మందిరం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన యువల గీతాన్ని మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం కేవి మహదేవన్. మరి వీరి కోసం ఈ పాట.

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

కిన్నెర లహరికి తిరిగి స్వాగతం. మరో చరిత్ర ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి ఇలటూరి శ్రీనివాసరావు, సురేష్ కుమార్, శోభ, అంజలి, రోహిత్, రాజ్కుమార్, లావణ్య, వంశీ, లక్ష్మయ్య, గాయత్రి, వీరంతా కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ నుండి ఇల్లటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప వీరు కూడా ఈ పాటను కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బాటం పిట్టు బస్తీ నుండి చిన్నపాసి కన్నపాసి బాలాపాసి అరుణ్ దేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణచరిత చాపెల్ చైతు అక్షయ అమృత అనూష కీర్తి శతాక్షి అంబు జస్వంత్ భానురాజ్ రాహుల్ ఖన్నా రాజా మౌనిక రాజ్విక రాధపాసి భవాపాసి రోహిత్ రోషిణి రోహితవల్లి ఉమా పార్వతీబాయి చోటాపూర్ పాసి ఎండి షాకీర్ షహనాజీ మెహ్రాన్ జగన్మాత వీరంతా కోరుతున్న పాట గులాబీ. ఈ చిత్రం కోసం సునీత పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శశిప్రీతం. మరి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కిన్నెర లహరిలో పాటలు కోరుకునేవారు ఒక పోస్ట్ కార్డు తీసుకొని మీకు నచ్చిన చిత్రంలోని పాటను పోస్ట్ కార్డు మీద రాసి ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపండి. మా చిరునామా కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. చిరునామా మరొకసారి కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామాకు పంపండి. మీకు నచ్చిన పాటను కిన్నెర లహరి కార్యక్రమంలో విని ఆనందించండి. కార్యక్రమంలో ఇప్పుడు అమరదీపం ఈ చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, కన్నపాసి, చిన్నపాషి, షకీర్, ఆక్రు. పాట రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం సత్యం. మరి వీరి కోసం ఈ పాట.

సంగారెడ్డి జిల్లా హత్తూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, మీనా, రాయేశ్వర్, లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరంతా అత్తకు ఇముడు, అమ్మాయికి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ చానికి పడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట.

కులగోత్రాలు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, జోసిక, నరేష్,

కులగోత్రాలు ఈ చిత్రం కోసం ఘంటశాల పీసుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, జోసిక, నరేష్, అకుల్ అర్జున్, పెద్దిపోయిన సుధాకర్, సిరి, లలిత, బాధావత్ లింగయ్య, సావిత్రి, ఇంకా ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి, మరి వీరి కోసం ఈ పాట.

శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య, మంజుల, ఆదినారాయణ, వీరంతా మావిచకురు ఈ చిత్రం కోసం చిత్రపడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు ఎస్వి కృష్ణారెడ్డి. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర మండలం రాఘవాపురం గ్రామం నుండి గూండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణదేవి, చక్రవర్తి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరి పాట కిరాయి కోటిగాడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్. ఈ పాటకు సంగీతాన్ని అందించారు చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట.

0: used to.
1: अब इधर रहिए, जैसे तुम्हारा

ఈ పాటతో ఈనాటి కిన్నెల లహరి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని చిత్రగీతాలు ఈ రాత్రి 9:30 ప్రసారమయ్యే మధురిమ కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

మీరు విన్న ఆ పాట మేము మనుషులమే. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీలో పడిన పాట. ఇప్పుడు వినండి బంగారు గాజుల చిత్రం అనే పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై అలనాటి మధుర గీతల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చాణక్య చంద్రగుప్త ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన పాటను వినండి.

మీరు విన్న పాట దేవుడు చేసిన మనుషుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసెస్సీలో పాడారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు. కార్యక్రమంలో చివరిగా వినండి భద్రకాళి ఈ చిత్రం కోసం కేజేఎస్ పీసెస్సీలో పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో అపరాల పంటల్లో సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 అభివృద్ధి కార్యక్రమాల శీర్షికన ప్రామిసరీ నోటు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రిప్రగడ రవితేజ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 విజ్ఞాన వీచికలు. విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్.

వాదనం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రావణమాస విశిష్టత శ్రీమతి డి సౌజన్య గారి ప్రసంగం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార సమాచార్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 2:30 చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో సర్జరీలు అపోహలు డాక్టర్ ఎం రామకృష్ణ గారితో పరిచయం. ఇంకా ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం ఉంటుంది. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలనే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 ప్రసారమవుతుంది పౌరాణిక నాటకం శీర్షికన కుంకుమ భరణి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పేదవుల కంటే సేవ చేసే చేతులే మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరీసా. ఇప్పుడు నిలయంలో సమయం 11:03:30. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.